శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజు మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఇనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జయదేవుని అష్టపదులు వింటారు. గానం నిత్య సంతోషిణి.

0: మీరింతవరకు శ్రీ జయదేవుని అష్టపదులు విన్నారు. గానం నిత్య సంతోషిణి. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్య గురించి శ్రీమతి టీకే చూడామణి గారి వ్యాఖ్యానం వింటారు.
1: విద్య కల్పలత వంటిది అంటారు పెద్దలు. మనిషిగా పుట్టడమే మహాపుణ్యఫలం అంటే, ఆ మనిషి మనీషిగా అంటే పండితునిగా ప్రతిభామూర్తిగా జీవితాన్ని మలచుకొనడం ఎంత విశేషం. ఆహా, విద్య అంత గొప్పదా అంటే, అవును, విద్య వినయ సంపదనిస్తుంది, సర్వదేశాలలో సర్వకాలాలలో గౌరవం పూజలు కూడా అందిస్తుంది. అంతేకాదు, అన్ని విధాల బంధువు తానే అయి రక్షిస్తుంది కూడా అంటారు మహాకవి.

మాతృదేవోభవ అంది వేదమాత. రక్షణ భారం వహించడంలో తల్లి తరువాతే కదా ఎవరైనా. విద్య ఆ మాతృమూర్తిలా రక్షణనిస్తుంది. తరువాత పితృదేవోభవ, తండ్రిల హితాన్ని మంచిని చేకూర్చే పనులలో నియమిస్తుంది. హితం శాశ్వత సుఖాన్నిచ్చేది కదా. అటువంటి మంచిని చెప్పడంలో, మంచిని చేకూర్చడంలో విద్య తండ్రి స్థానంలో నిలుస్తుంది. ఇంకా దుఃఖాన్ని పోగొట్టడం, ఆనందాన్ని కలిగించడం, ఈ రెండు పనులు ఉన్నాయే, ఇందులో ఒక ప్రియురాలు లేక భార్య ఆ స్థానంలో ఉంటుందట విద్య. అంటే విజ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే మానసికమైన ఆనందం వర్ణనాతీతం. మనసు ప్రశాంతత చెందడమే కాదు, కొత్త కొత్త విషయాలను తెలుసుకున్న సంతృప్తి, ఆనందం, ఇది కేవలం అనుభవైక వేద్యమే. సరే, పాండిత్యం ఉన్న చోట కీర్తి ప్రతిష్టలకేం లోటు చెప్పండి, తద్వారా సంపదలు చేకూరుతాయి. అలా అనడంలో విశేషం మాత్రం ఏముంది? అందుకే మన పెద్దలు విద్యని కల్పలతతో పోల్చారు. కల్పలత కోరిన కోరికలను వెంటనే తీర్చే శక్తి కలది కదా. మరి విద్య కోరకుండానే అనేక సంపదలను ప్రసాదిస్తుంది. అటువంటి చదువు నేర్చుకొనకపోతే ఎందుకు ఈ బ్రతుకు? అందుకే నిరక్షరాస్యత నిర్మూలనకి ప్రజలు ప్రభుత్వం నడుం కట్టడం. మనవంతు కృషిగా అందరినీ విద్యావంతుల్ని చేయాలి. విద్యకి వయస్సుతో నిమిత్తం లేదు అనే విషయం తెలుసు కాబట్టి వయోజన విద్యను మనమంతా చక్కగా వ్యాపింపచేయాలి. చదవండి, చదివించండి, విద్యావేత్తలు కండి. దేశమాతను విశ్వంలోనే ప్రథమంగా అగ్రస్థానంలో కూర్చోపెట్టండి. అలా చేయాలంటే ఏం చేయాలి? కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా. ఏమీ ఏమీ చేయలేదు ఈ విద్య అంటే అన్నిటినీ మనకి సమకూర్చి పెట్టగలదు ఒక కల్పలతలాగా. కాబట్టే ఒక తండ్రి, ఒక తల్లి, ఒక ప్రియురాలు, వీరి అందరి యొక్క స్థానాలని కూడా కేవలం మంచి విద్యను నేర్చుకోవడం వల్లనే మనం

0: పూరించుకోగలం, దానితో పాటు కీర్తిని సంపాదించుకోగలం, దానితో సంపదలను కూడా సమకూర్చుకోగలం. మరి ఇంకెందుకు ఆలస్యం? విద్యావంతుల మౌదం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు, ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఉప్పు చౌడు ఉరక భూముల పునరుద్ధరణకు భూగర్భ మురుగునీటి నిర్మూలన పద్ధతులు వింటారు.

ఇవాల్టి కార్యక్రమంలో ఉప్పు చౌడు మరియు ఉరక భూముల పునరుద్ధరణకు భూగర్భ మురుగునీటి నిర్మూలన పద్ధతులు, ఈ అంశం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఉప్పు చౌడు ఉరక భూముల్లో లవణ సాంద్రత, ఉదజని సూచిక మరియు మార్పు చెందు సోడియం శాతం ఎక్కువగా ఉండటం వలన మొక్కలకు వేళ్లకు గాలి నీరు పోషక పదార్థములు సరిగా అందక పైరు పెరుగుదల తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. ఈ భూములలో విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడం, నార్లు ఎండిపోవడం, పెరుగుదల సక్రమంగా లేకపోవడం, నత్రజని జింకు వంటి పోషక పదార్థముల లోపం మొదలగు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో భూగర్భ నీటిమట్టం ఉపరితలానికి దగ్గరగా ఉండటం వలన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కాలంలో ఉపరితలం నుండి నీరు ఆవిరి అయినప్పుడు లవణాలన్నీ భూమి పైపొరలలో పేరుకుపోయి లవణ సాంద్రత బాగా పెరిగి పంటలకు నష్టం చేకూరుతుంది. ఈ సమస్య వలన వివిధ పంటలలో ఉత్పత్తి గణనీయంగా సుమారు 30 నుండి 40% తగ్గిపోయి రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. సాగు ఖర్చు విపరీతంగా పెరిగిన ప్రస్తుత కాలంలో పంట దిగుబడులు తగ్గిపోవడం రైతులకు గోరుచుట్టుపై రోకలిపోటుగా అభివర్ణించవచ్చు. సాగునీటి భూములలో నెలకొన్న కొన్ని పరిస్థితుల మూలంగా మంచి భూములు కూడా ఉప్పు చౌడు మరియు ఉరక భూములుగా కొన్ని సంవత్సరాలలోనే రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో ముందుగా ఉప్పు చౌడు నేలల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. లవణ సూచిక, ఉదజని సూచిక మరియు మార్పు చెందు సోడియం శాతం ఆధారంగా సమస్యాత్మక భూములను ఉప్పు చౌడు మరియు ఉప్పుతో కూడిన చౌడు నేలలుగా వర్గీకరించబడుచున్నవి. రెండవది ఉరక నేలలు. వ్యవసాయ భూములలో భూగర్భ నీటిమట్టం భూమి ఉపరితలం నుండి 1.0 మీటరు కన్నా తక్కువగా ఉంటే వీటిని ఉరక భూములుగా వర్గీకరిస్తారు. భూగర్భ నీరు మంచిదైతే కొంతవరకు పర్వాలేదు, ఉప్పు నీరైతే సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ భూములలో మొక్కల వేళ్లకు గాలి పోషక పదార్థములు సరిగా అందవు. ఇదే కాకుండా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల మూలంగా నీటి ఆవిరి ప్రక్రియ వలన లవణములు భూమి పై పొరలకు చేరతాయి, తద్వారా పంటలకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యాత్మక భూములలో ఏ సమస్యకు ఏ పద్ధతి అవలంబించాలి, ఎలాంటి సాగునీటి మరియు మురుగునీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే వాటిపై రైతులు అవగాహన పెంచుకోవాలి. లేకపోతే అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వినియోగం వలన ఖర్చు అధికమై రైతులకు నికర లాభం ఆశాజనకంగా ఉండదు. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు, ఈ భూముల పునరుద్ధరణకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం కేంద్రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ భూములలో డ్రైనేజీ పథకం, బాపట్ల కేంద్రంగా ఉప్పునీటి పరిశోధన పథకం, ఇండో డచ్ డ్రైనేజీ పరిశోధన పథకం మరియు ఆంధ్రప్రదేశ్ నీటి యాజమాన్య పథకం ద్వారా పరిశోధనలు నిర్వహించాయి. ఈ పథకాలు వివిధ ప్రాంతాలలో సాగు చేసే వివిధ పంటలలో దిగుబడులు ఉత్పాదకత పెంచడానికి వివిధ పద్ధతులు సిఫారసు చేయటం జరిగింది. వీటిలో ఆగ్రానమిక్ పద్ధతులు, సాయిల్ అమెండ్మెంట్ పద్ధతులు మరియు భూగర్భ మురుగునీటి నిర్మూలన అంటే ఇంజనీరింగ్ పద్ధతులు ఉన్నాయి. అలాగే జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగము వారు కూడా సమస్యాత్మక

భూములలో ఉప్పు చౌడులను తట్టుకునే వంగడాలను రూపొందించటం జరిగింది. ముఖ్యంగా ఉప్పు చౌడు భూములలో పండించడానికి వరి వంగడాలను మారుటేరు అంటే పశ్చిమ గోదావరి జిల్లా మరియు నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు రూపొందించారు. సమగ్ర వివరాలను పరిశోధనా స్థానాల నుండి రైతులు పొందవచ్చు. ఇక ఇంజనీరింగ్ పద్ధతుల పరంగా సమస్యాత్మక భూములలో లీచింగ్ ప్రక్రియ ద్వారా మురుగునీటిని నిర్మూలించడానికి, లవణ సాంద్రత తగ్గించడానికి రెండు రకాల పద్ధతులు పరిశోధన ఫలితాల ద్వారా రూపొందించటం జరిగింది. ఒకటి, ఉపరితల మురుగునీటి నిర్మూలన వ్యవస్థ. రెండు, భూగర్భ మురుగునీటి నిర్మూలన వ్యవస్థ. సమస్య తీవ్రత, స్వభావము, భూమి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా ఈ సమస్యల ఎంపిక, డిజైన్ మరియు నిర్మాణము ఇప్పుడు చెప్పబోయే అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది నేల మరియు భూగర్భ నీటి లవణ సూచిక. రెండు, భూగర్భ నీటి మట్టం. మూడవది నేల మరియు నీటి ఉదజని సూచిక. నాలుగవది నేల యొక్క రకము. ఐదవది ఆ ప్రాంతంలోని వర్షపాతము. ఆరవది ఆ ప్రాంత పంటల రకాలు, సరళి. ఇప్పుడు ఉపరితల మురుగునీటి నిర్మూలన వ్యవస్థ గురించిన కొన్ని విషయాలు. ఈ పద్ధతిలో ఇప్పుడు ముందుగా చెప్పిన అంశాలను బట్టి 50 నుంచి 100 మీటర్లు అంతరముతో 1 మీటరు లోతు, 40 సెంటీమీటర్ల క్రింద వెడల్పు, 1:1 ప్రక్క వాలుతో ట్రైఫీజియం ఆకారపు అడ్డుకోత సెక్షన్లో మురుగునీటి కాలువలను భూమి విస్తీర్ణం మేరకు సమాంతరంగా త్రవ్వటం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు మురుగునీరు మరియు అందులో కరిగిన లవణాలు ఈ కాలువలోకి చేరతాయి. వీటి ద్వారా ఈ నీటిని దగ్గరలోని పెద్ద మురుగు కాలువలోకి పంపే ఏర్పాటు చేయటం వలన లవణాలు మరియు మురుగునీరు పొలం నుండి బయటకు పంపివేయవచ్చు. 2-3 సంవత్సరాలలో ఉప్పు చౌడు ఉరక స్వభావం తగ్గి పంటల దిగుబడి పెరుగుతాయి. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో కూడినది, ఎక్కువ యంత్రాలతో పని లేకుండా రైతుల పరంగా చేసుకోవడానికి వీలవుతుంది. మరింత సమాచారం కోసం రైతులు వారి దగ్గరలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

0: సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,548 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ధి పనులకు 1,543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈవేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈవేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈవేలం 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎన్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈవేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాదులో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో ఒంగోలు గోసంతతి గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వైఎస్సార్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393 మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393 ఫోన్ నంబర్, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తెలుగు జాతీయాల గురించి శ్రీమతి ఎస్ రంగమ్మ గారి ప్రసంగం వింటారు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం పరిచయకర్త ఎన్ మణి. అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలీ డివిజన్. ఇక 10:25 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 4:50 సినిమా పాటలు, 6:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు. ప్రాంతీయ వార్తలు 6:10, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి సీను పాత్ర పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి, హార్మోనియం శ్రీ జి నాగార్జున. 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాల గురించి కొల్లూరు మండలం ఈపూరు రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్. 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రఖ్యాత సంగీత విద్వాంసులు గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం వింటారు. 10:00 ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ వింటారు. 10:20 మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరింత వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినదే C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని

పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని రష్యా తమ ఆహ్వానం

ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయి, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్

0: పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో ఒంగోలు గో సంతతి గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

0: మన ప్రాంతంలో దొరికేటటువంటి పశు సంపదలో ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఈ గోసంతతి, ముఖ్యంగా ఒంగోలు ఎద్దులు, అవి చాలా ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. మరి ఈ ఒంగోలు గోసంతతి తాలూకా ప్రాముఖ్యత, విశిష్టత, దానివల్ల ఏమిటి లాభాలు, ఇవన్నీ కూడా ఈరోజున మనం డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: అంటే ఈ ఒంగోలు గోసంతతి ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది అంటారు?
1: అసలు ఒంగోలు అంటే ఒంగోలు అనే ఊరు లెక్క కాదండి. అసలు ఈ జిల్లానే అసలు ఒంగోలు జిల్లానే అనేవాళ్ళు వెనక. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గో సంపద చాలా విశిష్టమైనటువంటిది. అసలు ఒంగోలులోనే గోవు ఉన్నది. ఓం గోలు, ఓం ఆ శబ్దంలోనే మధ్యలో గో శబ్దం ఉన్నది. అంత సంబంధం. అసలు ఒంగోలుకి కాదండి, ఈ దేశానికే ఉన్నటువంటి అనేక పేర్లలో గోవ్రత దేశము అని ఒక పేరు. గోవులే వ్రతంగా కలిగినటువంటి దేశము అని. అలాగే ఈ రాష్ట్రాన్ని చూస్తే మనము తెలుగు వాళ్ళము, తెలుగు రాష్ట్రం అని అనుకుంటున్నాం. దీనికి కూడా కారణం చెప్పారండి. సరసా స్థిలవద్గావో ఎత్ర సంతి సహస్రశ సదేశ స్థిలగుర్నామ అని చెప్పి, అసలు ఈ మన రాష్ట్రం పేరు తెలుగు దేశము అని. తెలలు అంటే నువ్వులు, గు అంటే గోవులు, నవ్వుల వంటి గో

0: హక్కులు కపిల గోవులు కలిగినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని తెలుగుదేశము అన్నారు. ఆ తెలుగుదేశమే తెలుగుదేశంగా మారింది. అంటే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఇవన్నీ కూడా గోవుతో ముడిపెట్టుకున్నటువంటి సంబంధించినటువంటి విషయాలు అని చెప్పి మనం దాని యొక్క విశిష్టతను, మనం ఆ గోవు యొక్క విశిష్టతని అర్థం చేసుకోవాల్సి ఉన్నది.
1: మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఈ గో సంతతికి విశిష్టత ఉన్నది కదా.
0: ఇక్కడ అసలు అందమైనటువంటి గోవు అంటే ఒంగోలు జాతిదేనండి. ఆవు కానీ గిత్త కానీ ఒంగోలు జాతికే ఆ అందగాడు అంటారు. ముఖ్యంగా మన ఒంగోలు జాతిని బ్రెజిల్ దేశము తీసుకువెళ్ళిందండి. ఒక్క గిత్తని తీసుకువెళ్ళి చాలా శ్రేష్టమైనటువంటి గిత్తని లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసుకువెళ్ళటానికి ప్రత్యేకమైనటువంటి విమానం ఏర్పాటు చేసుకుని దానికోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు తీసుకువెళ్ళారు. ఎందువల్లంటే ఇంత శ్రేష్టమైనటువంటిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. దాన్ని తీసుకువెళ్ళి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే బ్రెజిల్ కోట్ల కోట్ల వ్యాపారం చేస్తుందండి ఈ మన ఒంగోలు జాతి గిత్తల ద్వారా. నిజంగా మనం ఒంగోలు జాతి అని చెప్పుకుంటూ మనం అంత ప్రయోజనాన్ని పొందటం లేదు. అటువంటి ప్రయోజనము ఇవాళ బ్రెజిల్ దేశం పొందుతోంది. ఇప్పటికైనా మన దేశంలో వ్యావసాయక దేశం ఆ గో సంపద యొక్క విశిష్టతను తెలుసుకుని వాటిని మనం కూడా ప్రయోజనవంతమైన రీతిలో కనుక సాధించేటట్లయితే మనము కోట్లు గడించవచ్చు. దురదృష్టవశాత్తు మాంసానికి వినియోగిస్తున్నారు తప్పితే బంగారు గుడ్లు పెట్టే బాతు కథలాగా అలా మనం గోవు సంపదని నాశనం చేసుకుంటున్నాం తప్పితే పొందవలసిన రీతిగా దాని నుంచి ప్రయోజనం పొందలేకపోతున్నాం.
1: అంటే ఎందుకు ఇంత విశిష్టత పొందింది, ఆ విశిష్ట లక్షణాలు ఏంటి ఈ ఒంగోలు సంతతికి చెందినటువంటి?
0: అసలు గోవుకే మనకి ఆరోగ్యప్రదం, గోవు ఆరోగ్య విషయంలో ఆవు పాలంత ఆరోగ్యకరమైన ధర్మరాజుని యక్షుడు అడుగుతాడండి, భూమి మీద అమృతం ఏది, భూమి మీద ఉన్న అమృతం ఏది అంటే ఆవు పాలు అని చెప్పి చెబుతాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. సూర్యుని నుంచి మనం ఆరోగ్యాన్ని కోరుకోవాలి. ఆ సూర్యుని యొక్క శక్తి మనకి గోవు ద్వారానే, ఆవు పాల ద్వారానే మనకి లభిస్తుందండి. ఎందువల్లంటే ఆవు వెన్నుపూస మీద, ముఖ్యంగా మన ఒంగోలు జాతి, ఈ క్రాస్ జెర్సీ ఆవులు కాదండి, ఒంగోలు జాతి శ్రేష్టమైనటువంటి గోవు యొక్క వెన్ను మీద సూర్యనాడి ఉంటుంది. ఆ సూర్యనాడి ద్వారా అది సౌరశక్తిని స్వీకరించి అమృతాన్ని మనకి తన పాల ద్వారా ఇచ్చేటటువంటి లక్షణం దానిలో ఉన్నది. అసలు విషాన్ని హరించి అమృతాన్ని ఇచ్చేటటువంటి గుణం కూడా ఆవుకే ఉన్నదండి. పంజాబ్ వ్యవసాయ క్షేత్రం వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఏమిటంటే ఒక కుడి తొట్టి నిండా కుడితి బర్రెకి, ఒక కుడి తొట్టి నిండా ఆవుకి ఏర్పాటు చేసి రెండిట్లో కూడా డీడీటీ కలిపారు. రెండు తాగాయి. మరుసటి రోజు పాలు తీస్తే బర్రె నుంచి వచ్చినటువంటి పాలలో డీడీటీ కంటెంట్స్ కనపడ్డాయి, ఆవు పాలలో మాత్రం డీడీటీ కంటెంట్స్ కనపడలా. అంటే విషాన్ని కూడా హరించుకుని అమృతాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన లక్షణం ఆవుకి ఉన్నది అని చెప్పి వాళ్ళు ద కవ్ ఈజ్ వండర్ఫుల్ ల్యాబొరేటరీ అని చెప్పి వాళ్ళ ఒక గ్రంథాన్ని కూడా విడుదల చేశారు. గోవు మీద అనేక రకాల పరిశోధన చేసి అటువంటి ఉత్తమ లక్షణాలన్నీ కూడా మనకి ఈ ఒంగోలు గోవు నందు ఉంటాయండి.
1: అట్లాగే ఈ గో మూత్రం కానీ గో మలం కానీ మిగతా అన్నీ చాలా ఉపయోగపడతాయని చెప్పి చెప్తారు కదా.
0: చాలా పవిత్రం, పవిత్రమే కాదు
1: ఔషధ విలువలు కలిగిన
0: క్రిమి దోషాన్ని పోగొడుతుందండి. మనకి ఐన్స్టీన్ స్వరాజ్యం వచ్చినటువంటి రోజుల్లోనే 1948లో ఐన్స్టీన్ మన దేశానికి వచ్చేటటువంటి ఒక వ్యక్తి ద్వారా కబురు చేశాడు. ఏమిటంటే మా దేశము ఈ రసాయన ఎరువుల ద్వారా భూమిని నాశనం చేసుకున్నాము, మీది సేంద్రియ వ్యవసాయము పశు సంపదతో చాలా అద్భుతమైనటువంటి సారవంతమైన భూమి మీది, మీరు ఈ రసాయనపు ఎరువుల్ని వాడకుండా సేంద్రియ వ్యవసాయాన్ని చేసుకోండి, అదే మీకు శ్రేయస్కరము అని చెప్పి మరి మహాశాస్త్రవేత్త ఐన్స్టీన్ మన దేశాన్ని కబురు పెట్టాడు. కానీ మనం దురదృష్టవశాత్తు ఈ రసాయన ఎరువులకే అలవాటు పడి ఇవాళ నిజంగా మనం తింటున్నది భూసారం కాదు, ఈ ఎరువుల సారమే తింటున్నాం. ఎరువుల సారం వల్ల రోగాలు తెచ్చుకుని మళ్ళీ దానికోసం మందులు,
1: రసాయన సారం,
0: అది
1: రసాయన సారం తింటున్నాము, దాని బదులు మనం సేంద్రియ సారం తినాలి.
0: అది తెచ్చుకునేటట్లయితే ఆ పశువుకి సంబంధించినటువంటి ఎరువు, ముఖ్యంగా ఆ గో మూత్రం ఉన్న చూశారు, ప్రయోగంగా చేసి చూడొచ్చు. ఏదైనా చీడపట్టి చెడిపోయేటటువంటి చెట్టుకి గోమూత్రంతో పూర్తిగా దాన్ని తుడిచి దాని లోపల గోమూత్రం పోసి కనుక ఉంచితే ఖచ్చితంగా ఆ చెట్టు మళ్ళీ

0: నిలబడుతుందండి. అంత ఈ క్రిమి దోషాలను పోగొట్టేటటువంటి శక్తి ఉన్నది.
1: అదే మరి దాని ద్వారా అందుకని ఇటీవల కాలంలో అనేకమైనటువంటి క్రిమి సంహారక మందులు కూడా తయారు చేసి వాడుతున్నారు. అలాగే గో మలం కానీ పేడతో కానీ అయితే గోమూత్రంతో కానీ ముఖ్యంగా ఈ సేంద్రీయ వ్యవసాయంలో ప్రధానమైనటువంటి అంశం కూడా అదే కదా. ఒక్క గోవును పెంచుకుంటే సుమారుగా కొన్ని ఎకరాలు సాగు చేయొచ్చని కూడా చెప్తుంటారు.
0: చాలా లాభం అండి. కొందరు అనుకుంటూ ఉంటారు ఒట్టి గోవు పాలివ్వదు అని. పాలివ్వకపోయినా కూడా ఆ గోవు యొక్క కేవలం గోమయము గోమూత్రము వీటి వల్ల కూడా మనం గోవుని పెంచినటువంటి దానికంటే ఎక్కువ లాభాన్ని పొందొచ్చు అని చెప్పి నిరూపించారు. అందువల్ల గోవు నుంచి అసలు ముఖ్యంగా ఆరోగ్య సూత్రాల్లోనండి మనకి ఆవు పాలు ఎంత అద్భుతమైనటువంటి అంటే ఇవాళ చాలామందికి ఈ హార్ట్ అటాక్ రావటము కొలెస్ట్రాల్ యొక్క ప్రమాదం మనం చాలా చూస్తూ ఉన్నాం. అటువంటి కొలెస్ట్రాల్ ప్రమాదం ఆవు పాలలో ఉండదండి, బర్రె పాలలో ఉంటుంది తప్పితే ఆవు పాలలో ఉండదు. చమత్కారం కానివ్వండి యథార్థం కానివ్వండి ఒక మాట చెబుతూ ఉంటారు, మనకి గోవు యొక్క సంపద ఎద్దు, ఎద్దు పరమేశ్వరుడు వాహనము, ఆ గో సంతతి వల్ల మనము కైలాసానికి చేరుకుంటాము, బర్రె యొక్క సంతతి దున్నపోతు, దున్నపోతు యముడి వాహనము, మనము దానివల్ల యమలోకానికి చేరుకుంటాము అని అంటే అంటే వ్యాధి కారణమైనటువంటిది. తెలివిలో కూడానండి, ఆరోగ్యమే కాదు బాగా కాస్త తెలివి తక్కువగా ఉండేటటువంటి పిల్లలకి ఖచ్చితంగా రోజు ఆవు పాలు కనుక ఇస్తూ ఉండేట్లయితే వాళ్ళు మంచి మేధో సంపదని వాళ్ళు పొందుతారండి, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే చిన్న ప్రయోగం చేశారు దీని విషయంలో కూడా, 50 బర్రెల దగ్గర ఒక బర్రె దూడని వదిలారు, 50 ఆవుల దగ్గర ఒక ఆవు దూడని వదిలారు. ఈ ఆవు దూడ తన తల్లిని నేరుగా తెలుసుకోగలిగింది వెళ్ళి, బర్రె దూడ ప్రతి బర్రె దగ్గరికి వెళ్ళటం, దాని రొమ్ము తాకటము, తన్నులు తింటాం, అట్లా తన తల్లిని తెలుసుకునేటప్పుడు చాలా సమయం పట్టింది. అలా తెలివిలో కూడా గో క్షీరము ఆవు పాలు చాలా తెలివినిస్తాయి. మనకి చరిత్రలో కూడా చిన్న ఉదాహరణ కనపడుతుందండి. శ్రీహర్షుడు అని చెప్పి ఒక కవి ఉన్నాడు, చాలా గొప్ప కవి ఆయన. ఎంతటి గొప్ప కవిత్వం చెప్పేవాడంటే చిన్నప్పటి నుంచే ఆ కవిత్వం అసలు ఎవరు సామాన్యులు అర్థం చేసుకునేవాళ్ళు కాదు, అంత జటిలంగా ఉండేది ఆయన కవిత్వం. ఎవరు చదివేవాళ్ళు కాదు అంత కష్టంగా ఉండటం వల్ల. ఆయన చాలా బాధపడ్డాడు, సరస్వతీదేవిని ప్రార్థించాడు, తల్లి నాకెందుకు ఇంత కఠినమైనటువంటి కవిత్వం ఇచ్చావు, ఈయన మహాజ్ఞానమే నాకు పెద్ద సమస్యగా తయారైంది, ఎవరు నా కావ్యం చదవటం లేదు, అలా చదివేటటువంటి పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియజేయమని చెప్పి ఆమెను ప్రార్థించాడు ఆయన ఉపాసకుడు. ఆ తల్లి సాక్షాత్కరించి చెప్పింది, నాయన నువ్వు ఆవు పాలు తాగటం మానేసేసి బర్రె పాలు తాగు, నీ కవిత్వం సమాజానికి అర్థమవుతుంది అన్నది. అంటే నీ పాండిత్యం తగ్గిపోతుంది, అప్పుడు నువ్వు తేలికైన కవిత్వం రాస్తావు అని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే ఆ ఆవు పాలలో ఉండేటటువంటి ఆ గొప్ప తెలివి. అట్లాగే వాజీకరం, అసలు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆవుతో మనిషికి అవసరం అండి. అంతేకాదు పుట్టక ముందు నుంచి చనిపోయాక కూడా ఆవుతో అవసరం ఉన్నది. మనం చూస్తూ ఉంటాం ఎవరైనా గర్భం ధరించకపోతే, గర్భానికి గొడ్రాలి తనం ఏదైనా ప్రమాదం ఉంటే వాళ్ళ గర్భం మీద ఆవుని సంచరింపజేసినా కూడా గర్భస్థ దోషాలు కొన్ని పోతాయని చెప్పి నిరూపించారు. అలాగే ఆవు పాలు కనుక తాగుతూ ఉంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి అంటే వీర్యపటుత్వం సంతానాన్ని కనేటటువంటి వీర్యశక్తి లేనటువంటి మగవాళ్ళకి అది వాజీకరంగా వాళ్ళకి ఆ వీర్యపటుత్వాన్ని ఇచ్చి సంతానాన్ని ఇస్తుందని, అలాగే ఆడవాళ్ళు కూడా తాగితే ఇద్దరు కనుక ఆవు పాలు తాగితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళు ఉన్నారంటే సంతానోత్పత్తికి ప్రతికూలంగా ఉన్నటువంటి దుష్ట లక్షణాలను కూడా అది పోగొడుతుంది. అంటే మనిషి పుట్టక ముందు నుంచి, అలాగే చనిపోయాక కూడా గోదానం చేయటము అది వైతరణిని దాటిస్తుంది అని చెప్పి ఆ గోదానం చేయటం ఇట్లాంటివన్నీ కూడా ఇలా మొత్తానికి మన జీవితంలో పుట్టక ముందు చనిపోయాక కూడా గోవుతో మనకి అంతటి అనుబంధము చెప్పారు. అటు శాస్త్రీయంగా, అటు ఆరోగ్యపరంగా, అటు ఆధ్యాత్మిక పరంగా సర్వదేవమయ్యి గౌహు అన్నారు. గోవునందు సమస్త దేవతలు ఉంటారు అని చెప్పి ఎక్కడెక్కడ ఏ దేవత ఉంటారో కూడా శాస్త్రం చెప్పింది. అందులో ముఖ్యంగా అందరి దేవతలకి స్థానం ఇచ్చింది గోవు. తర్వాత వచ్చి లక్ష్మి అడిగిందిట, నాకు ఎక్కడ స్థానం ఇస్తావు అని. అంటే ఇంకెక్కడా చోటు లేదు, నా గోమయమునందు ఉండు అని చెప్పి. ఆవు పేడ లక్ష్మీకరం అండి, అందువలనే మనం ఇల్లు ఆవు పేడతో అలుక్కుంటే క్రిమి దోషాలు ఉండవు, పాములు కూడా ఇంట్లో ప్రవేశించవండి. ఈడైన సంపద ఎవరింట నుండు అరుగులలికే వాళ్ళ అరిచేత నుండు అని చెప్పి మనం సినిమా పాట కూడా ఒకటి వింటాం.

0: ఏమిటంటే ఆ ఆవు పేడతో అలికేటటువంటి దానివల్ల ఆ లక్ష్మీకరం ఇంట్లో లక్ష్మి నిలబడుతుంది. ఎందువల్ల అంటే లక్ష్మీ స్థానం గోమయం. ఇలా ఒక విధంగా కాక అనేక విధాలుగా మనం ఈ గోవు యొక్క విశిష్టత తెలుసుకుంటాం. అందులో కూడా ముఖ్యంగా ఒంగోలు జాతి గోవు. ఒంగోలు జాతి గోవు ఎంత అందమైనటువంటిది ఆ మూపురము. జెర్సీ ఆవులకు చూడండి మూపురం ఉండదు, అసలు అది క్రాస్. దానివల్ల భగవత్ కార్యానికి కూడా ఆ పాలు పనికిరావు అని చెప్పి చెప్పారు. ఒక పుస్తకంలో చూడటం జరిగింది, పందితో క్రాస్ చేయటం వల్ల జెర్సీ ఆవు ఏర్పడుతుంది అని చెప్పి దానిలో ఉన్నది. అంటే పంది బాగా పాలిస్తుంది, దాని లక్షణం అది. ఎందుకంటే దానికి 10 పిల్లలు ఉంటాయి, 10 పిల్లలకి 10 స్థానాలతో పాలు ఇవ్వగలుగుతుంది. అట్లా పందితో క్రాస్ చేస్తే ఆవు కూడా ఎక్కువ పాలిస్తుంది అని చెప్పి సృష్టించినటువంటిది జెర్సీ ఆవు అని చెప్పి దానిలో చెప్పబడ్డది. అటువంటిది మరి భగవంతుని అభిషేకాలకి వాటికి బరిపాలైనా నయం కానీ పందిపాలతో చేయం కదా. కాబట్టి పవిత్రమైనటువంటి గోవుని, ఒంగోలు జాతి గోవుని కనుక పెంచేటట్లయితే అనేక రకాల ఉపయోగాలు, అటు సామాజికమైనటువంటి ప్రయోజనం ఉన్నది, ఆరోగ్య ప్రయోజనం ఉన్నది, ఆధ్యాత్మిక ప్రయోజనం ఉన్నది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఆ గోసంతతిలో ముఖ్యంగా ఉన్నాయి.
1: వ్యవసాయక ప్రయోజనాలు అందులో. అందుకనే ఇటీవల కాలంలో సేంద్రీయ వ్యవసాయం పైన విశేషమైనటువంటి దృష్టి మళ్ళీ పెట్టి మళ్ళీ కూడా ఒక గోవు అనేక ఎకరాలని సాగు చేయగలదు.
0: చాలా అవసరం అండి, లేకపోతే భూసారం పోతే ఇక రోగాలు తప్పితే మనకేం మిగలవు. ఈ రోగాల నుంచి బయటపడాలి అంటే గో సంపదని మనం పెంచుకుని అందులో కూడా ఒంగోలు జాతి నల్లటి కాటుక పెట్టినట్టు ఉంటాయండి కళ్ళు, చాలా అద్భుతంగా. ఆ మూపురము గంగడవులు ఆ తీరు ఆ ఒంగోలు జాతికి చెల్లింది. అటువంటి జాతిని ఒంగోలు జిల్లా కూడా, ప్రకాశం జిల్లా అనేది ఒంగోలు జిల్లానే, సరైనటువంటి పశు సంపదని సిద్ధం చేసుకోలేకపోతుంది అని అనిపిస్తుంది. మరి బ్రెజిల్ దేశం అంత లాభాలు పొందేటప్పుడు మన గోసంతతితో మనము పొందలేకపోతే అది మన దురదృష్టం.
1: దీనికోసం మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. వాటిని వాటిగా బతకనిచ్చినా చాలు, మనకి సంపద పెరుగుతుంది. మనం అనవసరమైనటువంటి మన ప్రభావం దానిపైన లేకుండా.
0: దీన్ని మనం ఒక ఆయన కామెంట్ చేశాయండి, రోడ్డు అంతా కూడా ఆక్రమించేసాయి ఆవులు, మార్కెట్ నిండా ఆవులు ఆక్రమించాయి అని చెప్పి. అది చాలా పొరపాటు. యథార్థంగా అవి మనల్ని ఆక్రమించలేదు. వెనక రాజులు అందరూ కూడా గోచర భూములు అని ఇచ్చేవాళ్ళండి గోవుల కోసం. అలా కొన్ని ఎకరాలు వదిలేసేవాళ్ళు, అక్కడ స్వేచ్ఛగా అవి తినచ్చు. మనం ఇవాళ ఆ గోచర భూములన్నీ ఆక్రమించుకున్నాం, ఇళ్ళు కట్టుకున్నాం, బిల్డింగులు వేసుకున్నాం, అవి ఏమవుతాయి ఇక రోడ్డున పడక. ధర్మరాజు జూదంలో కూడా గోచర భూములు తప్ప అని చెప్పి గోవుల కోసం ఇచ్చిన భూములు మాత్రం వడ్డలేదు ఆయన. అంతటి విలువగా గోవుల్ని పెంచుకున్నారు కాబట్టి ఆనాడు అంత సుఖశాంతులు వర్ధిల్లాయి, సంపదలు వర్ధిల్లాయి. ఇవాళ్ళకి కూడా ప్రతి రైతు ఖచ్చితంగా ఒక ఆవుని మనం పోషించాలి అని అనుకుంటే ఆ ఆవు మనల్ని పోషిస్తుంది, మనం దాన్ని పోషించటం కాదు. దానివల్ల ఈ భూమి నిస్సారమవుతున్నటువంటి భూమి సారవంతమయ్యి తర్వాత తరాలకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం మనం.
1: అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు చాలా ఆవులు ఈ ప్లాస్టిక్ పొట్లాలలో వేసినటువంటివి, అవి వాటికి ఆహారం లేక గడ్డి లేక వాటిని తిని నానా ఇబ్బందులు పడి అవి చాలా అతలాకుతలం అయిపోతున్నటువంటి నేపథ్యంలో అందరం కూడా కనీసం ఎవరికి తోచినటువంటి సహాయం వాళ్ళు చేసి
0: చేయాలండి. నిజంగా మనం గోవుని పెంచలేకపోవచ్చు, అపార్ట్మెంట్లో ఉంటున్నాం పైన మనం గోవుని కట్టేసుకోలేము, కానీ గోవుకి గ్రాసం పెడితే సకల దేవతలకి మనం నైవేద్యం పెట్టినట్టే. అందరి దేవతలను కూర్చోబెట్టి నైవేద్యం పెట్టక్కర్లా, ఒక ఆవుకి కాస్త గ్రాసం పెడితే. కాబట్టి మనకు సమీపంలో ఎవరు ఆవుని పెంచుతున్నారో వాళ్ళకి గోగ్రాసం మనం సమర్పించడం ద్వారా కనీసం మన ఇంట్లో వదిలేసినటువంటి కూరనార చెక్కులు ఇచ్చినా చాలండి వాటికి. ఆ అనవసరమైనటువంటి ప్లాస్టిక్ కవర్లు అవి తిని రోగాలు పరిస్థితి లేకుండా మనం గో సంపదను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
1: కాబట్టి మన ఈ సంపద తరిగిపోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఉన్న సంపదనే మళ్ళీ మనం కాపాడుకోవాలి, దీన్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: కార్యక్రమంలో అష్టాచమ్మ ఈ చిత్రం కోసం శ్రీకృష్ణ పాడిన పాట వింటారు. సంగీతం కళ్యాణి మాలిక్, గీత రచన సిరివెన్నెల.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

ఈనాటి ఉదయ కిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా తేజ్ ఐ లవ్ యూ ఈ చిత్రం కోసం హరిచరణ్ చిన్మయి పాడిన పాట, సంగీతం గోపీసుందర్, గీతరచన సాహితీ.

భావాల హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట దేవదాస్ చిత్రం కోసం చక్రి రేవతి పాడిన పాట. సంగీతం చక్రి, గీత రచన చంద్రబోస్.

101.5 FM ద్వారా పావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో బావగారు బాగున్నారా ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం మనిషి

మీరు విన్న ఈ పాట కొండవీటి దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, గీత రచన వేటూరి సుందరరామూర్తి. కార్యక్రమం తరువాత ఫిదా చిత్రం కోసం అరవింద్ శ్రీనివాస్ రేణుకా పాడిన పాట, సంగీతం శక్తికాంత్.

0: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Good morning, I'm Sarabjit Kaur. The headlines. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varanagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks including regional rural banks to remain open this Sunday for convenience of customers. India's Roshan

0: పనులు చేపట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా కడప కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంత అభివృద్దితో జిల్లాకు పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మలమడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు చెరో 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి

0: కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
0: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో ఎఫ్ఎం కార్యక్రమం ఫస్ట్ కాల్ వచ్చిద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
5: హలో.
4: హలో
5: మేడం. నమస్తే మేడం.
4: నమస్తే అండి. మీ పేరండి?
5: పద్మావతి మేడం.
4: పద్మావతి గారు, పద్మావతి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
5: మీ అందరికి నమస్తే మేడం, మీ ఆఫీస్ శ్రోతలందరికి.
4: ఓకేనండి, మీకు కూడా నమస్తే అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
5: అది ఏ పాట గుర్తు రావట్లేదు.
6: మేడం గారు నమస్తే. మేడం గారు, నేను మీనా మాట్లాడుతున్నా, బెనకొండ.
4: మీనా గారు చెప్పండి.
6: అమ్మగారికి మా నాన్న కూడా మాట్లాడాలంటున్నారు, ఈలోపు మా నాన్న వచ్చేలోపు మేము మాట్లాడదామని.
4: అవునా? సరే మాట్లాడండి
6: మేడం. అక్కడ నుంచి కొంచెం నడిచి దూరం పోవాలి, ఫోన్ దగ్గరికి తీసుకెళ్తే కట్ అయిపోతుంది రేడియో దగ్గర.
4: ఓకే ఓకే, రేడియోకు దూరంగా ఉంచాలండి, రేడియో వాల్యూమ్ తగ్గించుకొని మీరు మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది.
6: అదే మేడం, నాన్న చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలంటున్నారు. నాన్న అడుగుతారు మేడం ఏం పాట కావాలి.
4: ఇవ్వండి
6: మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ సార్.
6: నాలుగు రోజుల నుంచి జరిగి వస్తున్నా మేడం.
4: బాగున్నారా అండి?
6: రింగ్ అవుతుంది, మాట్లాడలేదని నేను ఇప్పుడు అమ్మాయి చేసింది నాకు ఇచ్చింది మేడం.
4: ఓకే చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
6: రాముడు కాదు కృష్ణుడు.
4: రాముడు కాదు కృష్ణుడు.
6: ఒక సంధ్య సమయాన అనే పాట మేడం.
4: ఒక
6: సంధ్య సమయాన.
4: ఏ అన్నారు గారిదే అండి?
6: మేడం
4: ఏ అన్నారు గారిదే?
6: ఏ అన్నారు గారిదే మేడం.
4: ఒక చేయిత అదేనా?
6: ఒక సంధ్య.
4: ఒక సంధ్య. ఓకే ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి సార్.
6: థ్యాంక్ యూ మేడం.
4: వెల్కమ్ అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
4: మేడం, కర్నూలు జిల్లా ఆస్కర్ మండలం సంగరడన గ్రామం హర్మాపేట్. మేడం బాగున్నారు? మేడం
3: బాగున్నానండి. మీరు బాగున్నారా?
4: బాగున్నా మేడం. దేవుని దేవల్లా వర్షాలు కూడా వచ్చినాయి, చల్లగా ఉన్నాం మేడం. అక్కడ వచ్చినాయి మేడం వర్షాలు?
3: ఇక్కడ కూడా పడుతున్నాయండి, అంటే ఎక్కువ కాదు
4: మేడం. రైతులు చాలా ఎదురు చూసినారు మేడం. బాగా వచ్చింది మేడం నిన్న సాయంత్రం కూడా. 3 రోజులైంది మేడం వర్షాలు బాగా వస్తున్నాయి. మేడం, మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలతో. మేడం పిల్లి సాయి మేడం సినిమా పేరు. ఒక్కడే సూర్యుడు, ఒక్కడనే పాట ఉంటది మేడం. ఒక్కడే దేవుడు
3: షిరిడి సాయి.
4: అవును మేడం,
3: ఒక్కడే దేవుడు అనే పాట వినిపించమంటారండి?
4: అవును మేడం. మీకోసం, మా కుటుంబ సభ్యుల కోసం, ఇంట్లో అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
3: ధన్యవాదాలు సార్.
5: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్.

0: பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: హలో వెల్కమ్ టు హలో ఎఫ్ఎం
4: నమస్తే అమ్మా
3: నమస్తే అండి మీ పేరండి ఏసయ్య గారు చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి
4: రాముడు మీసిన రాముడు రామారావు
3: రాముని మించిన రాముడు అందులో ఏ పాట అండి
4: ప్రేమకు
3: ఓకేనండి మీరు కోరిన పాట వస్తుంది వినండి

0: 101.5 FM ద్వారా హెలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: నమస్కారండి, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నామండి. శ్రీనివాస్ అన్న పేరు.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
1: చట్టంతో పోరాటం చిత్రమేనండి. చట్టంతో పోరాటం.
0: చట్టంతో పోరాటం.
1: అవునండి. కలిసిపో నా కళ్ళలో ఉంటుందండి ఆ పాట కావాలి.
0: కలిసిపో నా కళ్ళలో అనే పాట కావాలా?
1: అవునండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, సల్మాన్ గారు కదా?
1: సాల్మాన్ మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ధరాన మొగుడు మేడం.
0: గరాన మొగుడు.
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: చిట్టపాట చినుకులు మేడం.
0: చిట్టపాట చినుకులు.
1: వర్షం పడుతుంది మేడం 2 రోజుల నుంచి.
0: కిటుకులు తెలిసిన అదే కదా?
1: పాట మేడం.
0: ఓకేనండి సల్మాన్.
1: శ్రోతలు ఉన్నారు నలుగురు.
0: చెప్పండి.
1: అన్నగడ్డ పోలయ్య, చిన్నప్ప, శేషిరెడ్డి, బాబు, అశోకు, వెంకటేశ్వరు, వీళ్ళందరూ.
0: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
1: మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుంచి.
0: చౌటుపల్లి నుంచి
1: కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మేడం. అప్పట్లో బాగా ఉత్తరాలు రాసేవాళ్ళం, పోని కార్యక్రమం చేసేవాళ్ళం మేడం.
0: ఓకే,
1: మన ఆర్జే అనౌన్సర్స్ అందరికి, డైరెక్టర్ గారికి, ప్రేమ శ్రోతలందరికి ఇంత కోటి శతకోటి.
0: ఓకేనండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: వినాయక నిమజ్జనం దగ్గర పడే కాబట్టి ఒక మరొకసారి విఘ్నేశ్వరుని పాట విందాం అనుకుంటున్నాం మేడం. చంద్రబాబు గీతంలో జై చిరంజీవ చిత్రంలో జై జై గణేష జై గణేష పాట కావాలి మేడం.
0: జై చిరంజీవ చిత్రం కోసం
1: పాలంపురేశ్వర నిజామాబాద్ జిల్లా మారేమని సత్యనారాయణ గారు అందరి కోసం మేడం.
0: గణేష్ పాట కావాలా?
1: అవును మేడం, జై చిరంజీవ.
0: ఓకే ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కంఠస్వరంలో కావాలి మేడం.
0: సరే సరే, ఓకేనండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదం.

0: 101.5 FM ద్వారా హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: కొత్తపల్లి నుంచి కోటేశ్వరరావు మేడం.
0: కోటేశ్వరరావు గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: నేను బాగున్నాను, అందరు బాగున్నారని కోరుకుంటా మేడం. శివరామరాజులో ఒకటి అమ్మవారి పాట ఉంది మేడం, హరికృష్ణది.
0: శివరామరాజు మూవీ నుంచి అమ్మవారి పాట కావాలి.
1: అవును మేడం, వినే శ్రోతలందరి కోసం హరికృష్ణ పాట అది.
0: అమ్మా భవాని అదేనా అండి?
1: అదే మేడం, అదే మేడం.
0: ఓకే, కోటేశ్వరరావు గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: हेलो, वेलकम टू हॉल एफएम।
1: हेलो
0: हेलो, मी पेरेंट।
1: हेलो मैडम अन्न
0: हाँ,
1: तिना
0: ओके नंदी, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాకు చిరంజీవిది గుమ్మాడి అనే పాట మేడం.
0: డాడీనా?
1: గుమ్మాడి గుమ్మాడి డాడీలో
0: ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: బాగా పూర్తి పాడేయండి మేడం.
0: సరే సరేనండి.
1: ఓకే ఓకే.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారా?
1: అవును మేడం. థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, బాగున్నారండి?
1: మేడం బాగున్నా, మీరు బాగున్నారు అనుకుంటున్నాను.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు
1: మేడం? నీ ప్రేమకై మూవీలో వెండి మబ్బుల పల్లకిలో.
0: నీ ప్రేమకై?
1: అవును మేడం. మేడం నిన్న మీరు స్పెషల్ ప్రోగ్రామ్ కి వచ్చారు కదా?
0: అవునండి,
1: అదే మహిళలు మహారాణుల ప్రోగ్రామ్ కి
0: అవునవును
1: గెస్ట్ గా వచ్చినట్టున్నారు.

0: అవునండి.
1: విన్నాను మేడం.
0: ఓకే,
1: అదే
0: ఇందులో
1: అదే
0: వెండి మంపుల అనే పాట
1: మొక్కల,
0: ఏనా అశోక్ గారు?
1: అవును మేడం, మొక్కల గురించి ప్రస్తావించారు కదా.
0: అవునండి.
1: ఓకే ఓకే మేడం.
0: ఓకేనండి అశోక్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు కోరిన పాట
1: ఓకే మేడం, వెల్కమ్.

తెలుగు జాతీయాలు. తెలుగు భాషకు సౌందర్యాన్ని ఆపాదించే వాటిలో జాతీయాలు ఒకటి. విడివిడి మాటలు కలిపి విశేషార్థంలో ఏర్పడేదే జాతీయం. జాతీయాలకి పదబంధాలని, పలుకుబడులని, నానుడులని పేరు. వ్యాకరణంలో వీటిని శబ్ద పల్లవాలుగా పిలుస్తారు. జాతీయాలు ఆయా భాషల్లో సహజంగా పుట్టి ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. నిత్య వాడుక భాషలో ఉపయోగిస్తుంటారు. మనిషి జీవితంలో అనుభవంలోకి వచ్చే సందర్భాలను, ఎదురుగా కంటికి కనిపించే కొన్ని సందర్భాలను బట్టి జాతీయాలు పుట్టుకొస్తాయి. జాతీయాలు ఆయా సందర్భాలకు అద్దం పట్టే రూపాలుగా మనం భావించవచ్చు. మన తెలుగు భాషా సంపదలు జాతీయాలు మరొక అణిముత్యాలు. ఇవి మనిషి జీవితానికి, సమాజానికి ఉన్న సంబంధాన్ని వ్యక్తీకరిస్తాయి. భాషకు జీవనాడిగా జాతీయాలను పేర్కొంటారు భాషా శాస్త్రవేత్తలు. సమాజ అవగాహన కలిగిన ఏ వ్యక్తి అయినా జాతీయాలను సహజంగా వాడటం మనం చూస్తుంటాం. సామెతల్లాగే జాతీయాలు సర్వవ్యాప్తంగా మన సమాజ వ్యవహారాల్లో మనం గమనిస్తాం. ప్రాచీన కావ్యాలైన రామాయణం, మహాభారతం వంటి పురాణాల్లో ఎన్నో జాతీయాలను చూడవచ్చు. ఉదాహరణకు రామాయణంలో రామరాజ్యం, లక్ష్మణరేఖ, ఉడతాభక్తి, కబంధహస్తం మొదలగునవి. మహాభారతంలో పద్మవ్యూహం, శల్యశారథ్యం, గొంతెమ్మ కోరిక వంటి జాతీయాల వినియోగం చూడవచ్చు. సంస్కృత సాహిత్య ప్రభావంతో ఆపాద మస్తకం, కాకతాళీయం, నభూతో నభవిష్యతి, అసిదార వ్రతం లాంటివి ఏర్పడ్డాయి. మన ఆచారాలు, నమ్మకాలకు సంబంధించిన వాటిలో మూగనోము, కడుపున పుడతాం, పప్పన్నం పెట్టడం, తిలోదకాలివ్వడం లాంటివి ఎన్నో ఉన్నాయి. నాటక సాహిత్యంలో నాంది, భరతవాక్యం అనేవి కూడా జాతీయాలయ్యాయి. కొన్ని అలంకారికంగా, కవితాపరంగా ఉంటాయి. ఉదాహరణకి గాలిమేడలు, ఇసుకేస్తే రాలనంత, కైంకర్యము, కుంభకోణం మొదలైన ఒకే వస్తువుపై, ప్రాణులపై కొన్ని జాతీయాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు ఖరాబ్ చేయడం, ఖరారునామా, గులాంగిరి మొదలైనవి. జంట పదాలుగా అనేకమైన జాతీయాలు మన భాషలో ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఉదాహరణకు అవకతవకలు, కారాలు, మిరియాలు, రాతకోతలు, పండు, పసుపు మొదలగునవి. కొన్ని జాతీయాలను సామెతలుగా, సామెతలను జాతీయాలుగా పొరబడు సందర్భాలున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతల్లో అర్థం సంపూర్ణంగా ఉంటుంది. ఉదాహరణకు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు, కాకిపిల్ల కాకికి ముద్దు, తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టడం ఇలాంటి సామెతలలో అర్థం సంపూర్ణంగా ఉంటుంది. జాతీయాల్లో అర్థం అసంపూర్ణంగా ఉంటుంది. ఉదాహరణకు కడ తెచ్చాడు, కడుపు మంట, పంట పండింది, పక్కలో బల్యం, ఇలా అసంపూర్ణంగా అర్థం ఉంటుంది. పైగా నిజమైన అర్థాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు పంట పండింది అంటే వరి పంట పండింది అని కాదు, విజయం సాధించారని అర్థం. పప్పులో కాలేశాడు అంటే నిజంగా పప్పులో కాలేశాడు అని అర్థం కాదు, అతడు పొరపాటు పడ్డాడని అర్థం. ఇంతటి గూఢార్థం ఉన్నప్పటికీ సామాన్య మానవుడు సైతం వాడుతుంటారు. అందుచేతని ఈ జాతీయాలు భాషకు ఆభరణాలుగా చెప్పవచ్చు. సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు సరసాలు, ఆడేటప్పుడు చమత్కారాలు, మాట్లాడేటప్పుడు వరుసైన వారి గురించి హాస్యంగా మాట్లాడేటప్పుడు ఈ జాతీయ ప్రయోగాలు కనిపిస్తాయి. వినటానికి ఇంపుగా లేని గొంతును గాడిద గొంతుతో పోల్చి చెప్పడం ఒక అలవాటుగా మారింది. ఉదాహరణకు వేసిన ఒత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్లు ఆదాయ వ్యయాలు సరిచూసుకునే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. అలాగే పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం వాడుకలో ఉంది. ఉదాహరణ శృతి లేని పాట సమ్మతి లేని మాట అన్నట్టు ఇంపుగా లేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. ఉదాహరణకు కొన్ని కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు ఆ పరిస్థితులలో ఈ జాతీయాన్ని పోల్చి చెప్పడం కనిపిస్తుంది. వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితి

పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలిసి రావడం అనే అర్థాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఊళ్ళో ఇల్లు లేదు, ఊరి బయట చేను లేదు. ఉదాహరణకు, ఏమంతగా ధనవంతుడు కాదు, సాధారణమైన సంపాదన మాత్రమే ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత ఇల్లు పొలం ఉండటం, ఆస్తి ఉంది అని చెప్పడానికి, ధనవంతుడేనని నిర్ధారించడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఊరోరి పత్తి, ఊరోరు చమురు, ఊగూగు దేవుడా. కొంతమంది లోకుల సొమ్ముతో కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారి గురించి వ్యంగ్యంగా చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. దేవుడి ముందు వెలిగించే దీపంలో ఒత్తికి సంబంధించిన పత్తి, చమురు అన్నీ ఊరివారివే. ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతకవచ్చు. ఉదాహరణకు, ప్రాణం విలువను తెలియజెప్పే జాతీయం ఇది. కొంతమంది అనాలోచితంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాంటి వారికి హెచ్చరికగా ఈ జాతీయాన్ని వాడతారు. ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు, ఆ తరువాత భూమి మీద ఏమి చేయడానికి అవకాశం ఉండదు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఊగే పంటి కింద రాయి పడ్డట్టు. ఉదాహరణకు, అసలే కష్టాలలో ఉన్నప్పుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చి పడి భరించలేని స్థితి ఎదురైతే ఈ జాతీయం ఉపయోగిస్తాం. అడుగు తప్పినచో పిడుగు తప్పును. ఉదాహరణకు, ఒక విషయంలో జాగ్రత్త పడమని చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. దురదృష్టానికి అదృష్టం అడ్డు వచ్చి అంతా మంచి జరిగే సమయంలో ఉపయోగించే జాతీయం ఇది. చకోర పక్షి. ఉదాహరణకు, పట్టుదల, నిరీక్షణ, ఓపిక పట్టడం, రాజీ పడకపోవడం వంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. వయసు తప్పినా వయ్యారం తప్పన్నట్లు. ఉదాహరణకు, ఏ వయసుకు ఆ ముచ్చట అంటారు. ముద్దు ముచ్చట్లన్నీ యుక్త వయసులు అయితే చూడటానికి బాగుంటుందేమో, కానీ వయసుకు మీరిన తర్వాత అంతగా బాగుండవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. వడ్డీ వేగానికి ఒడిగుర్రాలు కూడా ఆగవన్నట్టు. వడ్డీకి డబ్బు అప్పు తెచ్చిన వారి బాధను తెలిపే జాతీయం ఇది. వడ్డీ కట్టేశాం కదా అని అనుకునేలోపే మళ్ళీ నెల తిరిగి రావటం, తిన్నా తినకపోయిన అప్పుల వాళ్లకు వడ్డీ కట్టడం జరుగుతుంది. వడ్డీ కట్టే రోజు ఎంతో వేగంగా వస్తున్నట్టు అనిపించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అల్లుడు రాలేదని అమావాస్య ఆగుతుందా? సంక్రాంతి పండుగకు ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు కొత్త అల్లుళ్ళు అత్తారింటికి వెళ్ళే ఆచారం ఉంది. ఈ ఆచారాన్ని సామెతగా తీసుకుని జానపదులు చక్కగా చెప్పారు. అందుకే సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలనే జీవన శైలిని తెలుపుతూ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అడకత్తెరలో పోక చెక్క. ఉదాహరణకు, పంటలు పండక పన్నులు కట్టలేక రైతులు అడకత్తెరలో పోక చెక్కల్లా నలిగిపోతున్నారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అరికాలి మంట నెత్తికెక్కడం. ఉదాహరణ, కోపం అధికం కావడం వంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అవాకులు చవాకులు. అసందర్భపు మాటలు మాట్లాడి కష్టాలను కొని తెచ్చుకుంటారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అడవి కాచిన వెన్నెల. ఉదాహరణకు, వ్యర్థమైన పని. ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి మన శ్రమంతా అడవి కాచిన వెన్నెల అవుతుంది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. తొడ మీద అగ్గి. ఉదాహరణకు, అవసరం కోసం ఇతరుల మీద ఆధారపడటం వేరు, గొప్పల కోసం ప్రతి చిన్న పనికి ఇతరుల మీద ఆధారపడటం వేరు. ఇలా చిన్న చిన్న విషయాలకు సైతం ఇతరుల మీద ఆధారపడుతూ తమకు తాము నష్టం చేసుకునే వారి విషయంలో వాడే జాతీయం ఇది. ఎండల్లో ఏకులు వడికి వానల్లో ఒడ్లు దంచినట్లు. ఉదాహరణకు, కాలానుగుణంగా మనం ఎప్పుడు ఏ పనులు చేయాలో అప్పుడు ఆ పనులు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకు భిన్నంగా కొందరు తమకు తోచినప్పుడు పనులు మొదలు పెడుతుంటారు, తీరా సరైన ఫలితం రాకపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశించినది ఈ జాతీయం. చెంపపెట్టు గోడపెట్టు. ఉదాహరణకు, ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. మాటామాట పెరిగి భర్త చెంప మీద ఒకటిచ్చింది భార్య. ఆ దెబ్బకు భర్త వెళ్ళి గోడపై పడ్డాడు. దీంతో రెండో చెంపకు దెబ్బ తగిలింది. సదరు ఆ భర్త తన రెండు చెంపలను తడుముకుంటూ చెంప పెట్టు గోడ

పెట్టు అటూ ఇటూ అనుకున్నాడట. రెండు విధాలుగా బాధను అనుభవించే సందర్భాల్లో ఉపయోగించే జాత్యం ఇది. గొడ్డలి పెట్టు నష్టాన్ని చేకూర్చేదే పెద్ద దెబ్బ వంటిది. ఉదాహరణకు దేశ అభివృద్ధికి కరోనా గొడ్డలి పెట్టు, సాముకు చిన్న చదువుకు పెద్ద. ఉదాహరణకు పాతకాలంలో పెద్దలు సాము నేర్చుకోవడానికి చిన్న వయసు బాగుంటుందని, లేత అవయవాలతో ఎటంటే అటు వంగవచ్చని భావించేవారు. పూర్వకాలంలో చదువులు అందుబాటులో లేనందున చదువుకు పెద్ద వయసు అయినా పర్వాలేదని చెప్పేవారు. ఆ సందర్భంగా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కరదీపికలాగా. ఉదాహరణకు కరదీపిక అంటే చేతిలో పట్టుకున్న కాగడ, దీపం అని అర్థం. కాగడ కానీ దీపం కానీ వాటి వల్ల వాటికి ఏ ప్రయోజనము లేదు. ఇది ఇచ్చే కాంతితో ఎదుటివారు ఆనందిస్తుంటారు. కొవ్వొత్తి తాను కరుగుతూ చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తుంది. ఇలా ఈ జాతీయం నిస్వార్థ పరుల గురించి, త్యాగమూర్తుల గురించి తెలియచెప్పేటప్పుడు ప్రయోగంలో కనిపిస్తుంది. అగ్నిపిండం. ఉదాహరణకు నీతి నిజాయితీలకు, నిజానికి స్వచ్ఛతకు మారుపేరుగా నిప్పును సూచిస్తారు. నిప్పులాంటి మనిషి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పులిస్వారి. ఉదాహరణకు ప్రమాదభరితమైన పని అనే అర్థంలో, సాహస కృత్యాలు అనే అర్థంలోనూ ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. వంత పాడటం. ఉదాహరణకు మనకు జాతీయాలలో కొన్ని జానపదుల కళా ప్రక్రియ నుండి వాడుకలోకి వచ్చాయి. ఉదాహరణకు బుర్రకథలో ప్రధాన కథకుడికి పక్కన వంత పాడే వాళ్ళుంటారు. ప్రధాన కథకుడు చెప్పిన దానికి ఆహా ఓహో అంటూ మళ్ళీ అదే చెబుతుంటారు. నిజ జీవితంలో సొంత అభిప్రాయాలు లేకుండా ఎదుటివారు ఏమి చెబితే దానికి తల ఊపుతూ ఉండేవారిని ఉద్దేశించి ఈ జాతీయం ఉపయోగిస్తారు. చేతిలోని వాడు. ఉదాహరణకు సొంత మనిషి అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. చేతిలోనిది అయితే సొంతం అనే భావన ఉంటుంది. నమ్మకస్తుడు, సొంత మనిషి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు. బండెడు. ఉదాహరణకు అధికం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వము వస్తువులను లేదా ధాన్యం వంటి వాటిని గంపలకు, బండ్లకు ఎత్తించి పంపుతుండేవారు. అది అధిక బరువుతో ఉండేవి. ఇలా ఉన్నదాన్ని గమనించి ఆ భావనతో దీన్ని జాతీయంగా ప్రయోగంలోకి తెచ్చారు పూర్వులు. తవ్వి తల పోసుకోవడం. ఉదాహరణకు ఇక్కడ తవ్వటం అంటే గతాన్ని తవ్వటం, తల పోసుకోవడం అంటే ఆలోచించడం. ఎప్పుడో జరిగిన విషయాలను మాటి మాటికి గుర్తు చేసుకుంటూ వాటి గురించే ఎవరైనా ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తున్న సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కర్ణుడు లేని భారతం. ఉదాహరణకు ప్రధానుడు లేని కార్యం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మహాభారతంలో కర్ణుడి పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం అవతరించింది. కలలో కాన్పు. ఉదాహరణకు అబద్ధం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కళ వాస్తవం కాదు. కొంతమంది నమ్మకంగా జరిగినవన్నీ జరిగినట్టు అబద్ధాలు చెబుతున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. చందమామ గుటగుట. ఉదాహరణకి అందని వాటి కోసం ఆశపడుతూ అవి అందినట్టే భావించుకుంటూ అవన్నీ అనుభవంలోకి వచ్చినట్టే ఆనందించటం అనేది ఈ జాతీయానికి ఉన్న అర్థం. ఓ వ్యక్తి ఆకాశంలో ఉన్న చందమామను చూసి అదేదో పండు కానీ తీపి పిండి వంటకం కానీ అయి ఉంటుందని అనుకోవడమే కాక ఆ పదార్థాన్ని తిన్నట్టు ఊహించుకుని తృప్తి పడ్డాడంట. ఇదే తీరులో ఎవరైనా ఆశగానూ అమాయకంగానూ వ్యవహరిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. శూర్పణఖ మేనకోడలు. ఉదాహరణకు మేనమామ మేనత్తల పోలికలు బిడ్డలకొస్తాయన్నది ఓ నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా వచ్చినదే ఈ జాతీయం. రామాయణంలో రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ రాక్షస స్వభావం, వంచన తత్వం, ఇటువంటి స్వభావాలు స్త్రీలలో ఎవరి దగ్గరైనా కనిపించినప్పుడు ఈ జాతీయం ఉపయోగిస్తారు. ఈ జాతీయాలు భాషలో సౌందర్యాన్ని తీసుకువస్తాయి. విస్తారంగా వివరించవలసిన విషయాన్ని సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పగలగటం జాతీయాల ప్రత్యేకత. ప్రాచీన కాలం నుండి జాతీయాలు భాషలో అంతర్

భాగం. భాషాభివృద్ధికి జాతీయాలు ఎంతో దోహదం చేస్తాయి. ఇటీవలి కాలంలో జాతీయాల ఉపయోగం తగ్గుతూ వస్తుంది. మన పూర్వీకులు వారసత్వంగా అందించిన జాతీయాల్ని భావితరాల వారికి అందించడానికి మనమందరం కృషి చేద్దాం. ఇక సెలవు.

మీరు విన్న ఈ పాట మజ్నూ చిత్రం కోసం సుజిత్ సురేషన్ పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం కోసం సోనూ నిగమ్ సునీత పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలీ డివిజన్.

0: రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమనిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ సార్, నమస్తే అండి.
1: నమస్తే మ్యాడమ్.
0: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
1: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపిని మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేసాం. అంటే అభివృద్ధి బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పదంలోనే సాగుతుంది.
0: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
1: సవాళ్ళు ఉన్నాయమ్మా, లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే

0: ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ని టార్గెట్గా పెట్టుకున్నాము 2026 సంవత్సరానికి. అయినప్పటికి కూడా మనకు సవాలు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్ళు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ చేయాలి. చేరువ చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం ఉన్న 18.5% గ్రోత్ ని మనం 25 వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
0: ఉన్నాయండి, ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ గా విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయిచాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతుల దృష్టిలో పెట్టుకొని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి. ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలా, ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 20 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా, అంటే ఖర్చంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులో ఒక భరోసా వచ్చింది, రైతులకు ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు కానీ, అసలు వర్షాలు లేకపోవడం వల్ల కానీ, లేదా చీడపీడల వల్ల కానీ పంటల నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివలన రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ని రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదేవిధంగా ఒకసారి రైతు పంట రుణం తీసుకోలేదు కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి క్రాప్కి, డైరెక్ట్గా రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిల్అప్ చేసి పెడితే కనుక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది కనుక ఎక్స్ట్రా చేయించుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే, ముఖ్యంగా పంటల తోటలకు చాలా వస్తుంది, మామిడి, కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటుంది. జరిగినప్పుడు అంటే ఒకేసారి వీధులు గాలులు వేసి మొత్తం కాయలనే రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలనే రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది ఏ విధంగా, ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది, ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల, అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచయ యోజన ద్వారా రైతులకి, ఎస్టీ ఫార్మర్స్కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకైతే 75%, సాధారణ రైతులు 50%.

0: ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇవి ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఆధారం రైతుకి గుర్తింపు ఇచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్గా తనకు ప్రయారిటీ బేసిస్లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు, ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది, రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో ఒక చీడపేటలు వచ్చాయి లేదా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది. ఈ రోజున ఇది ఒక నాలెడ్జ్ డిస్సిమినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు లేదా కొన్ని దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొన్ని దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి ఇందులో ఒక హాల్ కూడా ఉంది. రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని వివిధ పంటల మీద, ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలనుకునే కాకుండా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్, ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది ఆ గ్రూపులో పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం. డిఆర్సీస్ ఉన్నాయి, డిజిటల్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారంగా, ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలలో ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్

0: ఆన్లైన్ అప్లికేషనా ఆఫ్లైన్ అప్లికేషనా? సో రైతుకి ఏదైనా పట్టాదారు పాస్బుక్లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంకు లోనికి వెళ్ళేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్కి ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికీ ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతోపాటు ఇప్పుడు ఏమొచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి

0: ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలి లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది, కానీ ఇవి చేరువవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనక ఈ రోజు ఒక ఇంచుమించు 100 ఎకరాల కట్ చేస్తుంది, అది నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది, దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదేవిధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జిఎస్టి సంస్కరణలు జరిగినాయి కదండి, జిఎస్టి సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి కానీ వ్యవసాయదారులకు కానీ ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జిఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు, కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్లో జిఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరాలు రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగమే జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి, ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి, ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకి రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని, ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఇంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంతకు అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
1: ఓకే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి మీరు?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మ. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటిపారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత దాని రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి, న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు.
1: చిరుధాన్యాలు,
0: చిరుధాన్యాలు ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, పప్పు ధాన్యాలు, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ ఫోర్ ఇయర్స్గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తేనే కొంత మార్పుకి మనం తీసుకువెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి

0: భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెరగొట్టాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే, మనకు ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది, ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటిపారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువు చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది, నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయటం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులకు కనుక చేరువు చేస్తే, యాంత్రీకరణ ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనామ్ మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్ మార్కెటింగ్ అని. ఆన్లైన్లోనే రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువు చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులను ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th క్లాస్ నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఒక పాఠ్యాంశంగా పెడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది, అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణరాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ 2 స్కూల్స్లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారు పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలి వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలం అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్గా ఏ ఉద్యోగం చేసినా తినడానికైతే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ శాఖకి వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా మన టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఎచీవ్ అవుతామండి.
1: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దానివల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
0: వికసిత్ భారత్లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్గా నేల పరిరక్షణ చేస్తుంది, నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్, ఒక పక్క NREGS ప్రోగ్రెస్ అంటే లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ 3 మనం చేసి మార్కెటింగ్ కనుక మనం కల్పిస్తే కనుక వికసిత భారత్లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
1: జనరల్గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు, మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి, అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలి?

0: అంటారు, మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
1: చాలా మంచి ప్రశ్న అది మాత్రం. యాక్చువల్గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే. ఎప్పుడు ఎక్కడైనా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేమందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే, వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిది కూడా ఆరుబయట చేయాల్సిందే. సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది, మీరు అన్నారు కదా, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటే అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఈ వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలుగు సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు అని వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి, కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
0: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
1: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయూత ఇవ్వాలి. ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి. అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి. అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు. ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడలేదు, జూలైలో పడుతున్నాయి, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మనం పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారో ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
0: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
1: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం,
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి మంచి సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎస్, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. అండ్ క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్స్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. అండ్ బ్రేక్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్ టు హరివిల్లు, ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం.

0: Ek Bharti FM 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

సువల్, మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, మేడం మాకు ఒక్కొక్క మాట రెండు సార్లు వినిపిస్తుంది. అయ్యో సార్, యాక్చువల్గా ఇక్కడైతే టెక్నికల్గా అంతా బాగానే ఉంది, మరి అదేమన్నా ప్రాబ్లం ఏమో, సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ చనుబండ గారు, వాసు గారు లైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి 2024 అంటూ పంపించారు. సంవత్సరం కాదండి నేను అడిగింది, రోజుని. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు యమ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, శేషాద్రి గారు, అలాగే రాజవరం నుంచి పంపించారు. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాకేష్ ముందాస్ ఫ్రం ముంబై నుంచి, వీరందరూ నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానంద్రావు కాలనీ నుంచి, ఓ సారీ రాంగ్ మెసేజ్ అండి. హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? ఓకే, నా పేరు జోగానందరావు గారు. ఓకే, హాయ్ జోగానందరావు గారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన ఆన్సర్ అందించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానం. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, గన్నవరం శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్ క్లారిటీ ఇచ్చారు. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. కోనకొండ రమణరావు గారు సరైన ఆన్సర్ అందించారు బెంగళూరు నుంచి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, థ్యాంక్ యూ సో మచ్. పత్రి ప్రసాద్ గారు కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా నుంచి మనకి పంపించారు. కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా. లత ఫ్రమ్ బుయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జేఎస్పి, అండ్ యాజ్ వెల్ యాజ్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద కాంప్లిమెంట్. నెట్ కొంచెం స్లోగా ఉంది, నాకు కూడా కొన్ని మెసేజెస్ లేట్ వస్తున్నాయండి, ప్లీజ్ డూ డోంట్ మైండ్. రవి గారు ఫ్రమ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్పి, మా అమలాపురంలో నిన్నటి నుంచి వాన పడుతోంది, వాతావరణం చాలా చల్లపడిపోయింది. ఈ సమయంలో వివిధ భారతిలో మీ మాటలు పాటలు వింటుంటే భలేగా ఉంది మామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేసినందుకు, అండ్ క్లైమేట్ అనుభూతిని నాతో పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీరు వస్తేనే కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, విజ్ఞాన భరితంగా. పొన్నూరు మండలం నుంచి చింతలపూడి బి ఆదాం మల్లీశ్వరి గారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. జయస్వి, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ లిస్నింగ్ టు యూ, థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. చెల్లపాండి రామర్ గారు అండ్ మొనిషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ వరుణ్. దుర్గా ప్రసాద్ గారు, ఐఎమ్ ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్, రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. విసి మోహన్ గారు ఎఫ్సీఏ కాలనీ మిర్యాలగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, సరైన సమాధానం. అండ్ హాయ్ జయస్వి గారు, నమస్కారం. బంగారు తల్లి ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి, తుమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, థ్యాంక్ యూ. రెండో ప్రశ్న అడిగేశారా? అయ్యయ్యో మిస్ అయిపోయానే. సుశ్లా వేణుగోపాల్ దత్త గారు, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ఏ సంవత్సరం ఏ రోజు నిర్వహించారు అని అడిగాను, సో చూద్దాం మీరు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏ రోజున ఈ క్వాంటమ్ డేని జరుపుకుంటాం. సో శివప్రసాద్ అండ్ శ్రీపణి దేశాయిపేట వేటపాలెం నుంచి, శివ గారు శ్రీపణి గారు రాంగ్ ఆన్సర్ అండి. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్, సూపర్ సాంగ్స్, థ్యాంక్ యూ. అండ్ సత్య భార్గవి తారిపత్రి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. కడప ఆకాశవాణి అనౌన్సర్స్ కృష్ణ తులసి అపర్ణ గారు సరైన సమాధానాన్ని పంపించారు. జయస్వి, సీత, సమత అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, మీ పేరు పంపించలేదే. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. మీ షో, ఓకే మీ షో చాలా బాగుంది, ధన్యవాదాలండి. సో ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ఏప్రిల్ 14. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న ఈ రోజుని జరుపుకుంటారనమాట. సో ఇంకా ఈ ఆన్సర్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసారు. కమింగ్ బ్యాక్ టు మై థర్డ్ క్వశ్చన్ ఆఫ్ నవరస భరిత హర్విల్లు. స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? సో వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద స్కీమ్ స్మైల్? రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. స్మైల్, SMILE, ఈ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో మెసేజ్ చేస్తూ ఉండండి. అని ప్రతి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

10:42 మనక్లాక్లో టైం. మనమున్నాము నవరస భరిత హరివిల్లు విత్ మీ జయస్మితో. స్మైల్ పథకం యొక్క పూర్తి వివరణ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. జయస్వి గారు సూపర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళి గారు రైట్ ఆన్సర్. ఓకే మురళి గారు హాయ్ జయస్వి అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ముసపేట్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్కి పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే నెక్స్ట్

శ్రీదేవి శైలజ గారు, కడప ఆకాశవాణి అనౌన్సర్స్, సరైన సమాధానాన్ని అందించిన మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ సెండింగ్ యువర్ ఆన్సర్స్. రాకేష్ గారు ఫ్రమ్ ముంబై, సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జేఎస్వి అండి, నా పేరు జేఎస్పి కాదు. దుర్గాప్రసాద్ గారు ఫ్రమ్ నాగార్జున సాగర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫుల్లీ ఎంజాయిడ్ అండి, చాలా బాగుంది, స్వీట్ మెమరీస్. అండ్ సో మీ అండ్ మై సిస్టర్ వి బోత్ ఓకే, నో ఇష్యూ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ లిసనింగ్ టు మై షో. అట్ ద సేమ్ టైం నాకు మంచి మంచి మెసేజెస్ కూడా పంపించినందుకు అన్నిదా భావించకండి. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి మనకు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి సోషల్ మీడియా ఇంటర్ఫేర్స్ ఫర్ లివింగ్ అంటూ పంపించారు. సో కాదు, రాంగ్ ఆన్సర్. గౌరీ గారు విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం ఇందాకటి ప్రశ్నకి, ఇప్పటి ప్రశ్నకి. విజయవాడ నుంచి నందు, స్వీట్ మెమరీస్. అయ్యో, స్మైల్ అంటే మీరు అలా వెళ్ళిపోయారా అండి, ఇది వేరు, ఈ పథకం వేరు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ మొనిషా, హీ హాయ్ చెప్పండి, అ వెరీ బిగ్ హాయ్ మొనిషా ఫ్రమ్ చెల్లపాండి రామర్ తమిళనాడు నుంచి. నేను స్మైల్ అంటే స్వీట్ మెమరీస్ ఇన్ లిప్స్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటున్నారు అందరూ. సో స్మైల్ అంటే నవ్వుకి సంబంధించింది కాదండి, ఇదొక పథకం అనమాట. సో దీనికి సంబంధించి అది ఆన్సర్ తెలిస్తే పంపించండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఐల్ కన్సిడర్ దిస్ ఆల్సో. వాసు గారు చర్మడ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అయ్యో, పోయిన వారం పిడుగుపడి అన్యదా రెఫ్ఎం ఇదైపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత డెడికేటెడ్గా రేడియో వింటున్నందుకు అంత మంచి అవుతుంది, హోప్ ఫర్ ద బెస్ట్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పత్రిప్రసాద్ గారు కోట ఊరట్ల అనకాపల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ అమలాపురం నుంచి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ హాయ్ అండి జయస్వి గారు, సరైన ఆన్సర్ పంపించానా? కరెక్ట్గానే పంపించారండి, థ్యాంక్ యూ. అండ్ ఉయ్యూరు నుంచి లతా గారు రైట్ ఆన్సర్. స్మాల్ ఇన్సిషన్ అంటూ కే రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. నమస్తే జయస్వి గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన ఆన్సర్ అందించారు. కమింగ్ బ్యాక్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందుపూర్ నుంచి రైట్ ఆన్సర్. మా రేడియో ఎందుకో సరిగ్గా రావటం లేదండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదాం మల్లీశ్వరి గారు. సో మేబీ ఏమన్నా సిగ్నల్ ఆస్పెక్ట్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో సార్, చూద్దాం. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ మనకి సీత, తేజు, వినాయక్, క్రిష్ ఆన్సర్ చేశారు, థ్యాంక్స్ అలాట్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెస్సీ, విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ట్రై చేస్తానండి, సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి మేడం, ఇది నా చేతుల్లో లేదు శ్రీదేవి గారు, ఐ ట్రై మై బెస్ట్. రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రేడియోలో 2 సార్లు వినిపిస్తోంది, సో ప్రాబ్లం అయితే ఇక్కడ లేదండి. మేబీ ఏదన్నా సిగ్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఇలాగా ఈరోజు భాషలాగా నేను వినిపిస్తున్నానేమో. ఒకసారి చెప్తే 100 సార్లు వినిపించకపోయినా అట్లీస్ట్ 2 టైమ్స్ వినిపిస్తోంది. సో చెక్ చేద్దాం, ఇది వాన వల్ల వచ్చినటువంటి చిన్నపాటి ప్రాబ్లం అనమాట. శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇండియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్స్ రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ మనకి రాంగ్ ఆన్సర్ అండి. హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావబుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి. నమస్తే జయస్వి గారు, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. షేక్ తబలా ముస్తాన్ భాషా, క్వశ్చన్ ప్లీజ్. స్మైల్ యొక్క పథకం, స్మైల్ అనే పథకం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సో ఇదండి నా క్వశ్చన్. రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్తో మనకి కోనకొండల నుంచి పెట్టిన పేరు ఓకే, కానీ మీ పేరేంటి? కోనకొండల రమణరావు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమణరావు గారు. అండ్ మాకు అలాగే వినిపిస్తోంది జయస్వి గారు. సో చూద్దామండి, ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ దిస్. టెక్నికల్గా ఏమైనా గ్లిచ్ ఉండొచ్చు. అండ్ హాయ్ అండి, కాకాని నుంచి పద్మా భవ్య చింటు, జస్ట్ మెసేజ్ చేశాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో నేనైతే రేడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, ఓకే, తప్పకుండా మనం దీన్ని ఏదో సార్ట్అవుట్ చేద్దాం. కొంచెం కుదుట పడింది, ఓకే, ఆన్సర్ పంపించడం కుదరలేదు అంటూ మనకి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. స్మైల్ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్

individuals for livelihood and enterprise. Support for marginalized individuals for livelihood and enterprise. ఈ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్, ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో నిమాపర పాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఎక్కడ నిర్వహించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపించండి. ఆన్సర్ దాని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

అన్నయ్య మూవీ నుంచి మస్ట్ సాంగ్ అండి ఈ పాట. వాన పడినప్పుడు వినకపోతే అదొక గిలి కదా. మరి ఈ పాటతో అద్భుతమైన మాట కూడా, క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఏంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్? సో నిమ్మరావ పాట్ ఉత్సవ్ అనమాట ఇది. ఏ రాష్ట్రం నిర్వహించబడుతుంది, ఏ రాష్ట్రంలో ఇది చేస్తారు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్స్ ఎంతమంది పంపించారో చూద్దాం. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి, ఒక పాట పాడచ్చు కదా మా కోసం? తప్పకుండా పాడతానండి. అండ్ కడప శ్రీదేవి గారు, శైలజ గారు రైట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి వినయ్, సీత, సమత అండ్ ప్రసన్న వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పెట్టారు. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్షన్ నా చేతుల్లో లేదు. ఎనీవే థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. సనుబండి నుంచి వాసు గారు సరైన సమాధానం అందించారు. పెడని జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. విసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వీటితో పాటుగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాష సరైన ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి భాస్కర్ గారు, పెడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అర్రే రే రే, అందాం అనుకున్నాను కానీ మీరు కేరళ అనేసారు. రాంగ్ ఆన్సర్ ఇయో, రైట్ ఆన్సర్ అనిపియో. సో ఇట్స్ నాట్ ఏ రైట్ ఆన్సర్ అండి. కేరళ మాత్రం కాదు. జల జయరామ్ గారు, జల సరస్వతి గారు పాకాల మండలం నుంచి మనకి కేరళ అంటూ పంపించారు. సో కేరళం ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, గుడ్ మార్నింగ్ అంటూ కార్తికేయ ఫ్రమ్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శ్రీనివాసరావు గారు గుడివారి నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే అండి, మీకు కూడా నమస్కారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ నుంచి సరైన సమాధానం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి శ్రోతల్ని కాంపిటేటివ్ పరీక్షలు సాధించటం ఎలా మీకు భావ్యమా? జ్ఞానం అనేది గ్రామీణ ప్రాంతానికి, పట్టణానికి, వీటికి మాత్రమే పరిమితం కాదండి. ప్రతి అణువు నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు తెలుసుకుంటే మనం కూడా ముందుంటాం ప్రపంచంతో పాటు. సో గ్రామాలే పట్టణానికి అసలైన ఆయు పట్టు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈసారి నుంచి చాలా ప్రౌడ్గా చెప్పాలండి. కాంపిటేటివ్ పరీక్షల ప్రశ్నలా ఆ ప్రశ్నలా అనే కన్నా ప్రశ్న ఏదైనా సమాధానం చెప్పే విధంగా మనం కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళడం మోర్ ఇంపార్టెంట్. సత్తుపాటి రాము గారు, పుష్ప గారు, రాజశ్రీ ఫ్రమ్ ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి అండ్ సిరిగిరి రాంప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ ఫైనల్లీ కోనకొండల రమణరావు గారు, కవిత జోష్నవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి, రత ఫ్రమ్ వియూర్ నుంచి అండ్ పూరి డిస్ట్రిక్ట్ అంటూ రవీంద్ర రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. సర్వేపల్లి, న్యూఢిల్లీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దన్ రావు గారు అండ్ మే నెల 17వ తేదీ 2026 సంవత్సరం రైట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అండ్ జే జయస్వి గారు అంటూ సరైన ఆన్సర్ పంపించారు. వాట్ ఇస్ సూదింగ్ వాయిస్ యూ హ్యావ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. మీ పేర్లు పంపించలేదు, సో ఈసారి మీ పేరు కూడా పంపించండి. దుర్గాప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నాగార్జున సాగర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ వాయిస్ రిసౌండ్ వస్తుంది, ఇది నా చేతుల్లో లేదండి, సమ్ టెక్నికల్ గ్లిచ్ ఏదో జరుగుతోంది, బట్ ఎనీవేస్ చూద్దాం, లెట్ సెట్ అవుట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. శివ శ్రీఫణి ఫ్రమ్ దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట మెహబూబ్ నగర్ నుంచి, ఇవాళ మీ షో చాలా బాగుంది. నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, మీరు షో చాలా చక్కగా చేస్తారు, వేగంగా మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం స్పష్టంగా చదువుతారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు జయస్వి బంగారు తల్లి అంటూ. ధన్యవాదాలండి మీకు కూడా. ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అలనాటి చిత్రాలలో

కొన్ని విషయాలు కూడా తెలియచేస్తారా? సో ఉంటే తెలియచేసేదాన్ని, బట్ ట్రై చేద్దాం. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటూ వినయ్ గారు పెట్టారు. సో చూద్దాం మీ మీ యొక్క ఓర్పు సఫలం అవ్వాలని. హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావుబుచ్చే కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్లీ ఎస్బి రామకృష్ణ గారు కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుంచి పంపించారు. సరైన సమాధానం ఎర్రవారిపాలెం రెడ్డివారిపల్లి నుంచి శంకర్ గారు రైట్ ఆన్సర్. అండ్ మరొకరు అభిమానంతో శుభం పూయాద్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెల్, నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో నిమాపర అనేటువంటి గ్రామం నుంచి సాగింది. సో మనం ఎదగాలి, ఏదైనా సాధించాలి అంటే ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఎలా నేర్చుకుంటున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను కూడా మీకు చాలా బై బై చెప్పేసి టైం అయితే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ద ప్రోగ్రామ్ ఈజ్ బెస్ట్ అమ్మా జయస్వి గారు అండ్ రవీంద్రరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. డెఫినెట్లీ ఇంకా మంచి క్వశ్చన్స్ తో మేము అందరం కూడా రోజు మిమ్మల్ని ఇలానే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇలా మాకు సమాధానాలు పంపించాలని ఆశిస్తూ, ఓకే, బయట వెదర్ బాగుంది, వాన్ అయితే అద్దరిపోతుంది. సో మార్నింగ్ నుంచి రెయిన్ సాంగ్స్ వేస్తున్నాం కాబట్టి వాన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత ఇష్టాన్ని ఈ పాట రూపంలో, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సో అందరూ సురక్షితంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, వన్స్ అగైన్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వండర్ఫుల్ డే విత్ మీ యువర్ ఆర్జే జయస్వి. ఈ రోజుకి ఇక సెలవు, కలుసుకుందాం మళ్ళీ తొందరలో మరిన్ని మాటలతో పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై. నేను మీ జేఎస్వి సైనింగ్ ఆఫ్. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ తరపున చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్రయ విక్రయాలు జరిగేలా, బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా, లబ్దిదారుడు పూర్తి హక్కులు కలిగి ఉండేలా ఈ నెల 30వ తేదీన నగరంలో పేదలకు ఇంటి పట్టాలు అందిస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్టంలో భారీ వర్షాల ప్రభావంతో పలు విమానాలను దారిమళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. రాష్టంలో ప్రయోగాత్మకంగా దుర్గగుడిలో స్వయం చాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని వినియోగించడం ప్రశంసనీయమని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అన్నారు. 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి తుఫాను దృష్ట్యా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సు.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. 11:10 దాటి 24 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్లో టైం. ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వర్షంలో మంచి ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా, దానికి తగినట్టుగా అడుగులు వేస్తే కొత్త మార్పు, కొత్త ప్రపంచం, కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఎవరికి వారు వారిలో ఉన్న ప్రతిభను వాళ్లే గుర్తిస్తారు. ఇంకా మరికొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళ టాలెంట్ చెప్తే గానీ వాళ్ళకి తెలియదన్నమాట. ఇంకా ఏదైనా వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొని అందులో గనక విజయం సాధిస్తే అప్పుడు చూడాలి ఆడియన్స్ అప్రిసియేషన్ కానీ ఆ చప్పట్లు మోత కానీ, వాటితో పాటు ఒక అవార్డు కూడా వస్తే ఆ ఆనందమే వేరు. మరి ఆ అవార్డు చూస్తే చాలన్నమాట, మనలో టాలెంట్ ఉన్నా లేకపోయినా ఆ అవార్డే చెప్తుంది నీలో ఈ టాలెంట్ ఖచ్చితంగా ఉంది, నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పి. సో ఆ పురస్కారం చూసినప్పుడల్లా దాని వెనుక కష్టం గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు, కానీ మన టాలెంట్ మాత్రం ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. అలాగే మన టాలెంట్కి ఒక వేదిక పైన ఒక పురస్కారాన్ని మనం అందుకున్న మన ఆనంద జ్ఞాపకాలు, ఆ ఆనంద క్షణాలు కూడా మనల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చెయ్యవు. ఒకవేళ మనకి డిసప్పాయింట్మెంట్ వచ్చినా దాని నుంచి బయటకు తీసుకొస్తాయన్నమాట. మరేంటి, సినిమా పురస్కారాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు సినిమా కబుర్లో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటు నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:17 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ వినేశారు కదా, మరి గోదావరి మూవీ నుంచి. మరి గోదావరిలో పడవ ప్రయాణం, పైన వర్షం. నిజంగా ఇప్పుడైతే చాలా బాగుంటుంది కదా, అయితే ఈ వర్షం మరి నార్మల్ వర్షం ఏమీ కాదు కదా, కాబట్టి పడవ ప్రయాణం మాత్రం ఆపాల్సిందే. కానీ పాటలు మనం వచ్చేట్లు మాత్రం ఆగనే ఆగవు. సో మరి ఇంకా పురస్కారం, జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి ఈరోజు సినిమా కబుర్లో మాట్లాడుకుందామన్నా కదా. ప్రతిసారి కూడా జాతీయ ఉత్తమ చలనచిత్ర పురస్కారాలను ఎక్కడ ఇస్తారు? ఏముంది, మన రాజధాని న్యూఢిల్లీ నగరంలో, అంతే కదా. మరి ఈసారి ఏంటో తెలుసా, గుజరాత్లోని ఏక్తా నగర్ కేవాడియా ప్రాంతంలో ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ పురస్కారాలను గౌరవనీయులు భారత రాష్ట్రపతి అందజేస్తారు. అప్పటికే మూవీలో నటించిన యాక్టింగ్కి ఆడియన్స్లో మంచి రెప్యుటేషన్ సాధించి ఉంటారు యాక్టర్స్ అంతా కూడా. సో మళ్ళీ గౌరవనీయులు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక నేషనల్ అవార్డుని అందుకోవడం అంటే అది ఇంకా మర్చిపోలేని క్షణం అనమాట. ఇంకా ఆ మెమరబుల్ ఈవెంట్ని ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ సంబరాలు కూడా. మరి ఈసారి 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ని 2024 సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలకి ఏ తారలకు పురస్కారాలు దక్కాయో తెలుసుకుందామా? మరి తెలుసుకునే

పదకొండు గంటల 23 నిమిషాలు దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. గోదావరి ఘాట్ అంటూ ఇంకో గోదావరి సాంగ్ అయితే వినేశాం కదా. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మధుప్రియ ఇంకా రమణ గోగుల పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఎవరికి వచ్చాయి అని చెప్పి మనం మాట్లాడుకుందామన్నా కదా. మరి 2024లో వచ్చిన సినిమాలకి అందించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ 2024లో మొత్తం ఎన్ని సినిమాలకి వచ్చాయి

అంతోపాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ఈ ఫిలిం అవార్డ్స్లో అందిస్తారన్నమాట. మరి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2024కి ఎవరికి వచ్చిందంటే కన్నడ ఫిలిం యాక్టర్ అయిన అనంత్ నాగ్ గారికి వచ్చిందనమాట. 1973లో ఆయన తన ఫిలిం కెరియర్ని ప్రారంభించారు. సో అలా ప్రారంభించి అలా అలా ఇప్పటి వరకు మొత్తం 300 సినిమాలకి పైగా నటించారంట. అందులో 250 సినిమాలు తన మాతృభాష అయిన కన్నడ సినిమాల్లోనే నటించారు అనంత్ నాగ్ గారు. మరి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి దక్కింది ఈ 2024 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్కి. ఇంతకీ ఈ దాదా సాహెబ్ ఫాల్కే ఎవరు, అసలు ఆయన పూర్తి పేరు తెలుసా మీకు? ముందు పూర్తి పేరు తెలుసుకునే ముందు ఆయన అసలు ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారనమాట. మరి అసలు పేరు ఏంటంటే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటేనే అర్థమైపోతుంది, అంటే మన భారతదేశంలోని సినిమాలు అంటే ఏ భాషలో వచ్చినా సరే అన్నిటికీ కూడా ఒక ఫస్ట్ మూవీ అయితే ఉంటుంది కదా, ఆ ఫస్ట్ మూవీని రూపొందించిన వారు ఈ దాదా సాహెబ్ ఫాల్కే, అదే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే గారు అనమాట. మరి ఆయన డైరెక్టర్, ఇంకా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కూడా. మొత్తం ఈ మూడు పాత్రల్లో సినిమాకి సంబంధించిన రోల్స్ అన్నీ కూడా ప్లే చేశారు దాదా సాహెబ్ ఫాల్కే గారు. ఈయన తీసిన సినిమానే భారత్లో మొట్టమొదటి సినిమాగా పేరు పొందింది. ఎప్పుడు తీశారో తెలుసా? 1912లో తీశారనమాట. మరి ఆ సినిమా పేరేంటో తెలుసా? రాజా హరిశ్చంద్ర. అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు. అండ్ అలాగే ఎవరైతే మూవీస్లో అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి అవార్డ్స్, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అనే ఆయన పేరుతో ఒక అవార్డుని కూడా పెట్టడం జరిగింది. అది యాక్టర్స్కి ఇస్తూ ఉన్నారు. ఇంకా గోల్డెన్ లోటస్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫిలిం ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: শুনছেন বিবিধ ভারতী এফএম 101.3।
1: வீண வேணுவைன சரிகம வின்னாவா
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంత ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

పదకొండు గంటల 32 నిమిషాలు దాటి 34 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్లో సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. నిన్నే వెళ్లాడుతా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ని ఈసారి ఎక్కడ ఇచ్చారు అంటే ఏక్తా నగర్ కేవాడియాలో ఇచ్చారని చెప్పి అన్నా కదా. మరి మొత్తం ఇందులో ఎన్ని అవార్డ్స్ ఇచ్చారో తెలుసా? 92 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంతమంది సినీ కళాకారులు అందరూ కూడా కేవాడియాకి విచ్చేసి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ ఫీచర్ ఫిలిం సెక్షన్లో ఆర్టికల్ 370 మూవీ నిలిచి గోల్డెన్ లోటస్ స్వర్ణ కమల్ అనే పురస్కారాన్ని గెలుచుకుంది. సో గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది ఎక్కువగా మనం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో వింటూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ గోల్డెన్ లోటస్ అనేది ముఖ్యమైన అవార్డ్ అనమాట. సో ఆ ముఖ్యమైన అవార్డ్ని ఆర్టికల్ 370 అనే మూవీ గెలుచుకుందనమాట.

తర్వాత బెస్ట్ డిబట్ అవార్డ్ డైరెక్టర్గా రణదీప్ హూడా గెలుచుకున్నారు. ఇంకా డైరెక్షన్ చేసిన ఫిలిం ఏంటంటే స్వాతంత్ర్య వీర్ సావర్కర్. మరి మన స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారో, వారి త్యాగ జీవితాల గురించి, అందులో ఒకరైన సావర్కర్ గారి గురించి ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఇంకా బెస్ట్ పాపులర్ ఫిలింగా కల్కి 2898 AD అయితే నిలిచింది. మరి ఈ అవార్డ్ కల్కి 2898 AD డైరెక్టర్ ఎవరో తెలుసా అనుకుంటా, నాగ్ అశ్విన్ గారు అందుకున్నారు. ఇంకా ఇది బెస్ట్ సైన్స్ ఇంకా ఫిక్షన్ ఫిలింగా నిలిచింది. మామూలుగా ఏంటంటే కల్కి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పురాణం. మరి ఇది జరిగిపోయిన పురాణం అయితే కాదు, కల్కి అవతారం అనేది ఫ్యూచర్లో రాబోయే అవతారం. మరి ఇప్పుడు మనం ప్రజెంట్లోనే ఎంత టెక్నాలజీని వాడుతున్నాం, ఇంకా ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళకు కట్టి చూపించాలి అని చెప్పేసి చూపించారనమాట నాగ్ అశ్విన్ గారు. సో ఇంకా అమరన్ సినిమాకి కూడా దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామికి బెస్ట్ డైరెక్షన్ ట్రోఫీ అయితే దొరికింది. మరి ఇంకా ఇప్పుడు అమర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా సినిమా కబుర్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్ యువరాజే ఆదిత్య 11:43 దాటి 40 సెకండ్లు కాబోస్తోంది. మన స్టూడియోస్ లో సమయం మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్వేతా పండిట్ పాడిన సాంగ్ అయితే విన్నారు మరో చరిత్ర మూవీ నుంచి. మరి బెస్ట్ డిబట్ డైరెక్టర్, ఇంకా అలాగే బెస్ట్ లోటస్ ఫిలిం, గోల్డెన్ లోటస్ ఫిలిం, ఈ అవార్డ్స్ అన్నీ ఏ సినిమాస్కి వచ్చాయో అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా బెస్ట్ యాక్టర్గా ఎవరు అవార్డ్ సంపాదించుకున్నారు తెలుసా? మమ్ముట్టి గారు. మరి ఏ సినిమాకి అంటే బ్రహ్మయుగం. మరి ఈ బ్రహ్మయుగం అసలు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ కాలంలో మనం హై డెఫినేషన్, హై పిక్సెల్ క్లారిటీ ఉన్న పిక్చర్స్ని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మన పిక్స్ కూడా అలాగే తీసుకుంటున్నాం. కానీ భ్రమ అనే పదం వింటేనే మనకు అర్థమైపోతుంది ఏంటంటే అది ఒక కళ అని చెప్పి. సో అందుకనే ఆ థీమ్తో టోటల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్లో ఈ సినిమాని అయితే తీశారనమాట దర్శకుడు రాహుల్ సదాశివన్. సో భ్రమయుగం అంటేనే మామూలుగా ఒక రకంగా మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా భ్రమలాగా ఉంటుందని. మరి భ్రమ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కదా. మామూలుగా ఏంటంటే కళలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా, కలర్స్లో వస్తాయా అని చెప్పేసి చాలామందికి డౌట్ కదా. ఏ డౌట్ ఉన్నా సరే ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిందే మాత్రం ఎవరికైనా కనిపించేది బ్లాక్ అండ్ వైటే. అందుకనే ఈ బ్రహ్మయుగం సినిమాని మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్లో తీయడం అయితే జరిగిందనమాట. మరి ఈ సినిమాలో మంచి నటనకు మమ్ముట్టి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చేసింది. ఇంకా ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇంకొకరికి కూడా వచ్చింది. ఎవరు అంటే వాళ్ళు కార్తీక్ ఆర్యన్. మరి ఏ సినిమాకి అంటే చందు ఛాంపియన్లోని నటనకు కార్తీక్ ఆర్యన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చిందనమాట. ఈ చందు ఛాంపియన్ మూవీ కూడా ఒక రకంగా బయోపిక్కే. మరి ఎవరి బయోపిక్, ఎవరి చరిత్ర ఆధారంగా వచ్చిందో తెలుసా? భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ ఆయన చరిత్ర ఆధారంగా వచ్చింది ఈ చందు ఛాంపియన్ మూవీ. సో ఇందులో ఏంటి అంటే కనుక ముందు అతను బాక్సింగ్, ఆ తర్వాత బాక్సింగ్లో పెద్ద ఛాంపియన్ అనమాట. అయితే కాలికి కొంచెం గాయం అవడం చేత ఇంకా మరి బాక్సింగ్ ఆడటానికి కుదరదు అని చెప్పి అంటే స్విమ్మింగ్కి ట్రై చేస్తారు. సో ఇంకా స్విమ్మింగ్లో ఏంటంటే ఎక్కువగా ముఖ్యంగా అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి ఆ అప్పర్ బాడీతో అయినా సరే ఒక స్పోర్ట్ని ఆడతాను, అందులో ఎక్సెల్ అవుతాను అని చెప్పేసి తన టాలెంట్ మొత్తాన్ని కూడా చూపి అన్నమాట. కాబట్టి నువ్వు దీనికి సపోర్ట్ కావు అని చెప్పి అన్నా కాదు నాకు ఇంకోటి దారి ఉంది అని చెప్పేసి చూపిస్తారు తన టాలెంట్ మొత్తాన్ని ఈ మూవీలో. కాబట్టి ఇలాంటి మోటివేషనల్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. సో మన ఇప్పుడు సినిమా కాబుల్లో పెద్ద మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:51 దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. పెద్ది మూవీ నుంచి ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. సో మంచి మోటివేషన్ సాంగ్ అనమాట. స్పోర్ట్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఎంతో అంత లోపల ఫైర్ ఉండాలి, ఫైర్ని వెలిగించాలి. ఇంకా ఫైర్ని వెలిగించడం మాత్రమే కాదు, దాన్ని దేనికైనా ఉపయోగించాలి అని చెప్పి మొత్తం 3 ముక్కలు మనం ఇప్పుడు నేను చెప్పిన పాటలో చాలా ఎలాబరేట్గా చెప్పడం అయితే జరిగింది. మరి ఇంకా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్కి సంబంధించిన సంగతులు అయితే విన్నారు కదా. మరి బెస్ట్ యాక్ట్రెస్గా ఎవరు ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో అవార్డుని అందుకున్నారు అంటే గనక యామీ గౌతమ్. సో యామీ గౌతమ్ గారు Article 370 మూవీలో నటించిన నటనకు ఆమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని అయితే దక్కించుకున్నారనమాట. ఇంకా మన తెలుగు చిత్రమైన 35, ఇది చిన్న కథ కాదు, మూవీలో నటించిన అరుణ్ దేవ్కి బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఆనర్ అవార్డు అయితే వచ్చింది. సో ఫస్ట్లో తనకి చదువు రాదని ఫిక్స్ అయిపోయినా తనకి ఎలాగైనా మంచి మార్కులు రావాలని వాళ్ళ అమ్మ చేసే హార్డ్ వర్క్ చూసి తన మైండ్ సెట్ మార్చుకుని మళ్ళీ చదువు పైన శ్రద్ధ పెడతాడనమాట. సో మైండ్ సెట్ చేంజింగ్ అనేది ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో, అది కూడా చిన్నతనంలో అయితే జీవితం ఇంకా ఎంత బాగుంటుందో దర్శకుడు మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది కదా. ఏదైనా సరే మైండ్ సెట్ అంత బాగుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్తారు కదా. కాబట్టి లోపల బలం గురించి కాదు, ముందు నీ మైండ్ మార్చుకో, ఆ తర్వాత బలం దానంతట అదే వస్తుంది. ఇలాగ ఎన్నో మోటివేషనల్ కోర్స్ మనకి చాలా మంది సక్సెస్ అయిన వారి దగ్గర నుంచి వింటూ ఉంటాం. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, అక్కడికి ఇది కొనాలా లేకపోతే అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదంతా కాదు, ముందు డిసిప్లిన్డ్గా ఉండాలి అని చెప్తారనమాట. సో ముందుగా మీ మైండ్ సెట్ మా

నేర్చుకోవాలి. సో డిసిప్లిన్ అంటే అందే కదా, ఈ పని చేయాలి ఈ టైంలో అంటే ఈ పనే చేయాలి, ఇంకా వేరే దాని గురించి ఆలోచించకూడదు, అదే డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తూ, మైండ్ సెట్ని ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఆ పనే చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే మనకి కావాల్సిన లక్ష్యంని సాధించగలుగుతాం. అండ్ అలాగే వేరే ఏది ఆలోచించకుండా ఉండడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఏమి రావు. 35 మూవీలో అరుణ్ దేవ్ గురించి ఇంకా మూవీ యొక్క థీమ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మూవీలోంచి పాట వినకపోతే ఎలాగా? సో 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: भारती FM 101.3।
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా పోలీస్ శాఖలోకి ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధి నిర్వహణ చేసి ప్రజల మన్ననలు పొందాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఉమెన్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ రోజు నిర్వహించారు. ఈ పెరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎన్బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బీ రహదారులు దెబ్బతిన్నాయని, 37 ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు చేపట్టామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ప్రధాన రహదారులు, చిన్న చిన్న రహదారులపై నేలకొరిగిన చెట్లను తొలగించడంతో పాటు నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న రహదారుల వద్ద దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్టంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ శాప్ నిర్ణయించింది. విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ రవినాయుడు అధ్యక్షతన 90వ బోర్డు సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల పనితీరు, కోచ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో మరోసారి సత్తా చాటింది. చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న రోషిబినా దేవి రజతంతో మెరిసింది. జపాన్లోని ఐచి నాగోయియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 60 కిలోల శాండా విభాగంలో ఆమె రజత పతకం సాధించింది. వివిధ భారతీయ ఫెమినిస్ట్ లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12:08 దాటి 23 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నా మీకు తెలుసాలో.

నీ దగ్గర నాలుగు కొబ్బరికాయలు ఉన్నాయి, నా దగ్గర కేజీ బియ్యం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అదే ఏం లేదు, ఎక్స్చేంజ్ చేసుకుందామా? సో మరి నీ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, నా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఏంటిది ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని చెప్పి అంటారేమో. వర్షం పట్టడం వల్ల ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు. ఇప్పుడు నా దగ్గర ఈ వస్తువు ఉంది, నీ దగ్గర ఆ వస్తువు ఉంది కదా, సో ఎక్స్చేంజ్ చేసుకుందామా అని చెప్పి అన్న కదా. ఈ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అంటేనే మనకి ఇక్కడ అర్థమైపోవాలి ఏంటంటే వస్తు మార్పిడి విధానం. మరి పాతకాలం, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే అసలు డేటెడ్ బ్యాక్ టు సెంచురీస్, కొన్ని వందల సంవత్సరాలు, చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వస్తు మార్పిడి విధానమే ఉండేది. దీన్నే ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అని పిలిచేవారన్నమాట. ఆ తర్వాత ధనం విలువ తెలిసిన తర్వాత, వాల్యూ క్యాలిక్యులేషన్ పెరిగిన తర్వాత, ఈ వస్తువు ఎంతో విలువైంది, ఇంకా దీన్ని సమంగా తూచేందుకు ఏ వస్తువు కూడా పనికిరాదు అన్న ఇటువంటి మాటలు మనిషి తెలివి పెరిగిన తర్వాత వచ్చాయి బంగారు నాణేలు. సో అప్పట్లో ఎక్కువగా వీటినే యూజ్ చేస్తూ ఉండేవారు కదా ధనం కింద. ఆ తర్వాత ఇంకా వాల్యుబుల్ మెటల్స్ని కూడా నాణేలుగా వాడడం చరిత్రలో మనం చదివాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. సో బంగారంతో పాటు ఇంకా ఏ లోహపు నాణేలను వాడారో తెలుసా? మరి మీకు తెలుసా? మరి నేనైతే చెప్పేస్తాను ఈ సాంగ్ తర్వాత. ఆగడ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

సూర సంతోష్ మానసి పడిన సాంగ్ అయితే విన్నారు. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఆగడు మూవీ నుంచి 12 గంటల 16 నిమిషాలు కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మనమున్నాం మీకు తెలుసాలో. మరి బంగారంతో పాటు ఇంకా ఏ లోహపు నాణాలను ముఖ్యంగా కరెన్సీ ప్లేస్లో వాడారో మీకు తెలుసా అని చెప్పి అడిగా కదా. మనందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమైన వాల్యుబుల్ మెటల్స్ మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో చరిత్రలో కూడా ఆ వాల్యుబుల్ ఐటమ్స్తోనే కరెన్సీలాగా వాడుకునేవారన్నమాట. ముఖ్యంగా బంగారం తర్వాత ఎవరికైనా గుర్తుకొచ్చేది వెండి, ఆ తర్వాత రాగి, కంచు. ఇలాగా ఈ వాల్యుబుల్ మెటల్స్తో తయారు చేసిన కాయిన్స్నే అప్పుడు కరెన్సీగా వాడుకునేవారన్నమాట. ఇందులో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్లాటినం కూడా చాలామంది ఇప్పుడు చాలా వాల్యుబుల్ మెటీరియల్గానే చూస్తున్నారు కదా. మరి ఆ ప్లాటినంతో కూడా కాయిన్స్ ఉన్నాయా లేదా మరి చరిత్రలో అయితే కనిపించలేదు. సో ప్లాటినం అనేది చరిత్రలోని రాజులకి కనిపించలేదు అనుకుంటా. అందుకనే అక్కడక్కడ ఎక్కడో కొన్ని రాజ్యాల్లో కనిపిస్తాయి, కానీ మనకి అక్కడ మనం ఎక్కడైతే ఎక్కువ చరిత్ర మనకి సంబంధించిన మన దేశానికి సంబంధించిన చదువుతామో అక్కడ ప్లాటినంకి సంబంధించిన మెటల్ అయితే మరి నాకైతే తగలేదు. సో ఇంకా ఇప్పుడైతే మనం కాయిన్స్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్లో కూడా మనం చూస్తున్నాం కరెన్సీ నోట్స్ కానీ, తర్వాత ప్లాస్టిక్ నోట్స్ వస్తాయి అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నా దానికంటే ఇంకా ఏమంటారంటే అంతకు మించి ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్లోకి అడుగుపెట్టి జస్ట్ మర్చెంట్ యొక్క అకౌంట్ సరైందా కాదా అని చెక్ చేసి అంకెలతో ట్రాన్సాక్షన్స్ని సెకండ్స్లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. అదేనండి ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్, భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. అయితే వీటిపైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ అవడంతో అన్ని ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ చేశారా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. మరి ఇంతకీ ఏది నిజం, అసలు ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఇందులో ఉన్నాయి, వేటిపైనే మాత్రమే ఛార్జెస్ ఉంటాయో మరి మీకు తెలుసా? మరి అయితే తెలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. వింటూ ఆనందిస్తుండండి స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విటీవీ ఆర్జే ఆదిత్య. 12:23 దాటి 38 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో మొత్తం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, వేటి పైన ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయో మాట్లాడతానన్నా కదా. ఏంటంటే ముందుగా తెలుసుకోవాల్సింది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఎవరైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాం కదా, సో అది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇవి చెప్పాలంటే పూర్తిగా ఉచితం, దీనిపైన ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అండ్ అలాగే ఏదైనా ఒక రూపే డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నాయని అయితే కనుక ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాటిపైన ఎంత జరిపినా అవి కూడా పూర్తిగా ఉచితమే. ఇంకా మూడవది ఏంటంటే పర్సన్ టు పర్సన్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్. ఏంటి ఈ పర్సన్?

పర్సెంట్ అంటే పర్సన్ ఉంది, మర్చెంట్ ఉంది. ఎస్, ఏంటంటే మనం ఏదైనా పని మీద రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట కొన్ని వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న కళాకృతులు అమ్మేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ట్రాన్సాక్షన్స్ జరిపినా కూడా అవి కూడా పూర్తిగా ఉచితమే. అయితే వాళ్ళకి ఎప్పుడైతే 1 లాక్ దాటుతుందో, ఆ 1 లాక్ దాటిన తర్వాత నుంచి 0.4% అనేది ఒక ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో అప్పటి వరకు అంతా కూడా పూర్తిగా ఉచితమే. ఇంకొక ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్సన్ టు మర్చెంట్. సో మనం ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, సో ఆ షాప్లో పర్చేస్ చేసిన వాటిపైన కూడా అంతా కూడా ఫ్రీ అన్నమాట, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అయితే ఆ ట్రాన్సాక్షన్ విలువ 2000 కనుక దాటితే అప్పుడు 0.4% మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఆ షాప్స్ అనేవి ఏంటంటే మనకు కావాల్సిన రోజువారీ సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా అన్నీ కూడా ఒక షాప్ కిందకే వస్తాయి కదా. సో అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్లో 75,000 ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసినా అక్కడ ఒక క్యాప్ అనేది నిర్ణయించారన్నమాట. సో ఇంతకీ ఏమిటి ఆ క్యాప్ అంటే, 300 రూపీస్ వరకు మాత్రమే అక్కడ ఛార్జ్ అనేది పడుతుంది. సో 75,000కి 0.4% అంటే 300 కదా, ఇంకా ఆ 75,000 అయినా 75,000 కంటే ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసినా కూడా కేవలం 300 రూపీస్ మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ పేమెంట్స్ ఏదైనా సరే, గవర్నమెంట్ బిల్ మన పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇంకా రిజర్వేషన్ టికెట్ ఛార్జెస్ ఇవన్నీ చేసినా వీటికి కూడా 2000 వరకు అంతా ఫ్రీగానే. సో ఎటువంటి ఛార్జెస్ అప్లికబుల్ కావు. సో ఇంకా 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక అప్పుడు 5 రూపీస్ మాత్రమే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి MDR అని చెప్పి అన్నా కదా, మరి ఈ MDR ఏంటి, ఇంకా 0.4% అనేది ఎందుకు అంటే, మరి దానికి కూడా ఒక గొప్ప రీజన్ అయితే ఉందన్నమాట. మరి ఇంతకీ ఏమిటి ఆ గొప్ప రీజన్, మరి ఇంకా తర్వాత క్యాప్ 300 రూపీస్ మాత్రమే అని చెప్పే కదా, వాటి సంగతులు కూడా తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత.

0: వింటున్నారు వివిధ భారతి సమయం 12:30 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేలుకొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
2: युवाओं को सबसे पहले संस्थागत आत्मनिर्भर शांतिपूर्ण और जिम्मेदार बनाना हम सब की जिम्मेदार अब ऐसे युवा तैयार करना है जो ज्ञान टेक्निक और कौशल से साथ ही आत्मविश्वास आत्मअनुशासन सकारात्मक सोच संवेदनशीलता और नैतिक मूल्य से भी परिपूर्ण
1: సే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మ, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
3: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
1: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనెస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికులకు

కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన

పట్ల సమిష్టి కృషికి పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నౌరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటు నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య 12 గంటల 44 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం.

சாய் கார்த்திக் மியூசிக் கம்போசிஷன்ல ரஞ்சித் படின சாங் అయితే విన్నారు భువన్ చంద్ర లిరిక్స్ లో జేమ్స్ బాండ్ మూవీ నుంచి. మరి మనము నామ్ మీకు తెలుసాలో. మరి ఈ ఎండిఆర్ అనేది అప్లికబుల్ అవుతుంది, అది కూడా అన్నింటికీ కాదు, ఇంత వాల్యూ తర్వాత అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ ఈ ఎండిఆర్ అంటే ఏంటి? సో ఏం లేదు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అన్నమాట. మరి దేనికి ఈ ఎండిఆర్ని ఇంట్రడ్యూస్ చేశారంటే, టు ఎంకరేజ్ డిజిటల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నిజంగా ఆలోచించండి, మనం ఇప్పుడైతే గనక ఎవరితో అయినా చాట్ చేయాలి అంటే ఇలాగా వెంటనే చాట్ చేయగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో ఉంటే కనుక దానికి వెంటనే రిప్లై ఇస్తారు కదా. మరి ఆ విధంగానే మనం మన అకౌంట్లోని డబ్బుల్ని వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. అలా విత్ ఇన్ సెకండ్స్లోనే వాళ్ళ అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి కూడా కనబడుతుంది. మరి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఒక టెక్నాలజీని మనం వాడుతున్నామో అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ టెక్నాలజీలో ఇలాగ అంకెల్ని మనం ఏదైతే టైప్ చేస్తున్నామో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా, అలా అన్నింట్లో కామనా కాదు కదా. సో దానికి కూడా ఒక అథారిటేటివ్ ఉంటుంది, ఎందుకంటే డబ్బులకి సంబంధించింది కదా. మరి ఇంకా ఆ రెగ్యులేటరీ ఇంకా తర్వాత అథారిటేటివ్ సంస్థలు అనేవి వెనకాల చాలానే ఉంటాయన్నమాట. సో వీటిని ఇంకా మనం ప్రోత్సహించేందుకు, అలాగే యూపీఐని దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రస్తుతం వాడుతున్నారన్నమాట, ఇంకా దాన్ని ప్రోత్సహించేందుకు. అలాగే ఇప్పుడైతే ఎక్కువగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. అలాగని చూస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అంటే ఇంకా ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళకి వాళ్ళు కూడా ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కొంత వెసులుబాటును కల్పించేందుకు ఈ ఎండిఆర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా అసలు పెద్ద విషయం ఏంటో తెలుసా, ప్రపంచం మొత్తం మీద డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మన భీమ్ యూపీఐ అనేది 49%, ఇంకెంతుంది 1% కదా. అంటే చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సుమారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా 50% మన యూపీఐ అనేది నిలిచింది. సో ఆ యూపీఐ అనేది మన దేశంలోని ఎంతమంది ఉన్నారో వాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ 50% కిందకే వస్తారనమాట. ఇంకా అలాగే మన భీమ్ యూపీఐని మన దేశంతో పాటు ఇంకా గల్ఫ్లోని చాలా కంట్రీస్ కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా వాడుతున్నారనమాట. అలాగే ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లోనూ ఇంట్రడ్యూస్ చేశారు, అక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే కనుక ఇది వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరి దగ్గర డెబిట్ కార్డు ఉందో క్రెడిట్ కార్డు ఉందో అక్కడ ట్రాన్సాక్షన్ విలువ కొట్టి దానికి ఓటీపీ ఇలాగా మనకి సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగేదన్నమాట. సో ఇప్పుడైతే ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా సరే దానికి ఒక యూపీఐ అనేది ఉంటే గన ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ టెక్నాలజీలో ఇది ఒక కొత్త విప్లవం అని చెప్పొచ్చు. ఇంకా ఆ విప్లవంలో మన దేశమే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50% అనేది పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు అండ్ అలాగే భీమ్ యూపీఐలో ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వచ్చేందుకు ఈ యూపీఐని మనం ఇంకా చెప్పాలంటే ఒక అథారిటేటివ్ అని చెప్పి అన్నా కదా, దాన్ని ఇంకా సెక్యూర్గా వాడుకునేందుకు దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. సో ముందుగానే చెప్పా కదా ఈ ఛార్జెస్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్లికబుల్ అయితే కాదు, ఒక వాల్యూ దాటిన తర్వాత మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో పర్సన్ టు పర్సన్ ఎవరైతే చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే మాత్రం పూర్తిగా ఉచితమే, ఇంకా మర్చెంట్కి కూడా పూర్తిగా ఉచితమే 2000 వరకు. ఇంకా ఆ 2000 దాటిన తర్వాత ఇంకా ఎవరైతే వాళ్ళ కళాకృతులు ఇంకా వాళ్ళ ఫామ్ ప్రొడ్యూస్ని అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళకి 1 lakh దాటిన తర్వాత మాత్రమే ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అంతేగాని ఏదైనా చిన్న 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా కూడా పడిపోతాయా ఛార్జెస్ అంటే ఏమీ లేవు. సో అర్థమైంది కదా. మరి మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తూ ఉండండి.

అవస్థోంది సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. కేరింత మూవీ నుంచి కార్తీక్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనమున్నాం మీకు తెలుసాలో. ఇప్పుడైతే ఏషియన్ గేమ్స్కి సంబంధించిన న్యూస్ అయితే బాగా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ ఏషియన్ గేమ్స్ పుట్టుక ఎక్కడి నుంచి మొదలైందో మీకు తెలుసా? ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మనిషి ఉన్నతంగా ఉండడమే కాదు, ఉన్నతంగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోతారన్నమాట, ఇటు సమాజంలోనూ ఇంకా అటు బుక్స్లోనూ. సో మరి ఏషియన్ గేమ్స్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించిన చరిత్ర ఏంటో అన్నా కదా. మరి ఇక్కడిగా ఏంటి ఈ ఆలోచనలు ఏషియన్ గేమ్స్ చెప్తా, అక్కడికే వస్తున్నా. ఏషియన్ గేమ్స్ని అసలు ఎవరు ప్రారంభించారో తెలుసా, ఎవరి ఆలోచన తెలుసా? మామూలుగా మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఏషియన్ గేమ్స్, సో ఏషియన్లో ఎక్కువగా పెద్ద దేశమైన చైనా అని అనుకుంటున్నారా? కాదు. సో ఇంకా జపాన్ కాదు. సో ఇప్పుడు ఎక్కువగా కొరియా గురించి ఆలోచిస్తూ ఉంటే కొరియా కూడా కాదు. మరి ఏ దేశం వారు ముఖ్యంగా ఈ ఏషియన్ గేమ్స్ని ప్రారంభించారో తెలుసా? మన భారతీయులే. ఆ భారతీయుల్లో కూడా చాలా ఫస్ట్ ప్రప్రథమ వ్యక్తి ఎవరు అంటే గురుదత్ సోంధి. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఏషియన్ గేమ్స్ అతని ఆలోచన అంటే 1948లో లండన్ ఒలింపిక్స్లో ఆయనకు ఈ ఆలోచన వచ్చిందన్నమాట. మన ఏషియన్ కాంటినెంట్లోని దేశాలన్నీ కూడా కలిసి ఒకచోట ఆడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలాగా ఒలింపిక్స్లో అయితే ప్రపంచ దేశాలన్నీ ఆడుతున్నాయి అండ్ అలాగే అవి 4 సంవత్సరాలకు ఒకసారి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది అండ్ అలాగే అందులో కనుక ఆడాలి అంటే ముందు కొంత ఏంటంటే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఒలింపిక్స్లోకి అడుగు పెట్టేందుకు ఒక అర్హత అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూసి ఇలా కాకుండా మన దేశాలన్నీ కూడా ఆడాలి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఆడుకోవాలని చెప్పేసి ఆయన గురుదత్ సోని గారికి ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. సో ఆలోచన వస్తేనే సరిపోతుందా, దాన్ని అమల్లో కూడా పెట్టాలి కదా. అందుకు ఆయన ఏం చేశారంటే మొత్తం ఏషియన్ కాంటినెంట్లోని ఉన్న దేశాలన్నింటితో కూడా చర్చలు జరిపారనమాట. అలా చర్చలు జరిపిన తర్వాత చివరికి 1951లో మార్చ్ 4వ తేదీన భారత్లోనే మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ని నిర్వహించే స్థాయికి ఆయన ఎదిగారు. సో కేవలం ఆలోచన అయితే సరిపోదు, ఆచరణ కూడా కావాలి అన్న కదా. మరి ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు, ప్రతి ఒక్క దేశంతో కూడా మాట్లాడాలన్నమాట. మాట్లాడిన తర్వాత మనందరికీ కలిపి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి అలా ఏషియన్ గేమ్స్ మొత్తం ఏషియన్ కాంటినెంట్లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో 1951 అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 4 సంవత్సరాలే అయినా ఏషియాలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలని ఒప్పించి ఒక దారికి రప్పించి ఇంకా నేడు అన్ని ఏషియన్ దేశాలు కూడా పార్టిసిపేట్ చేయగలిగేలాగా ఇంకా ప్రతి సంవత్సరం ఆడుకునేలాగా ఇలా ఏషియన్ గేమ్స్ని అయితే భారతదేశంలోని ఒక వ్యక్తి భారతీయుడు రూపొందించిన ఘనత మన భారతీయులకే దక్కుతుంది. సో అంటూ ఉంటారు ఏంటంటే కనుక ఆలోచన చాలా మంచిదై ఉండాలి అని. సో ఆలోచన మంచిది అయి ఉంటే సరిపోతుంది, దానికి ఇంకా మనం ఏం చేయాలి అనే ఆలోచన కొంచెం పెంచుకుంటూ దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ అనేవి ఎక్కడ ఉంటాయనేవి దాని గురించి వెతుక్కుంటూ ఉంటే కనుక ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తుంది అని చెప్పి మోటివేషనల్ కోర్స్లో మనకి వివేకానంద గారు కానీ స్వామి తర్వాత ఇంకా అబ్దుల్ కలాం గారు కానీ ఇలా ఎంతోమంది చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి అనే ఆలోచన ఒకటే చాలు, ఇంకా మనలో ఏం లేదు అనే ఆలోచన మాత్రం అసలు రానికూడదు. ఒకవేళ మనలో డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఆ డిఫెక్ట్స్ని ఇంకా ఎలాగా మెరుగుపరుచుకోవాలని ఆలోచించుకోవాలి తప్ప ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాటిని స్ట్రెస్ చేసుకోకూడదని ఇక్కడ అర్థం అన్నమాట. కాబట్టి గేమ్స్లో ముఖ్యంగా ఎక్కువగా ఈ స్పోర్ట్స్ పర్సన్కి చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట, ఇంకా వాళ్ళిచ్చే మోటివేషన్నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకి గేమ్లో సక్సెస్ అనేది ఇన్స్టెంట్గా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా కావాలంటే ఇన్స్టెంట్గా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఇన్స్టెంట్గా కనబడితే అదొక ఆనందం, అది గేమ్స్లో కనబడుతుంది కదా. సో అందుకనే గేమ్స్ ఆడుతూ ఉండాలి, అక్కడి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉండాలి అని కూడా చెప్తుంటారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ సాధించిన ఘనతల్నే ఎక్కువగా అందరూ సక్సెస్ రేట్స్ కింద తీసుకుని వాళ్ళని ఒక రోల్ మోడల్స్ లాగా చూస్తూ ఉంటారన్నమాట. అందుకనే మనలో ఏదైనా ఏదైనా టాలెంట్ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఒకవేళ డిఫెక్ట్ గురించి ఆలోచించ

దాన్ని ఎలా మెరుగుపరచుకోవాలని ఆలోచించాలి. మెరుగుపరచుకోలేకపోతే పక్కన పెట్టేసి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్నే పెంపొందించుకుంటూ ఉండాలి అదనమాట సంగతి. ఇంకా సమయం చూస్తే 1 గంట కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సంగతులైతే మాట్లాడుకుందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు రేపు వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉన్న నేపథ్యంలో వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్ వైరు తగిలి తల్లి కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నర్సీపట్నం నాతవరంలో విద్యుత్ ఘాతంతో 2 మహిళల మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వాగులోకి వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లిస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ వెంకటేష్ తెలిపారు. ఈ వరద నీటితో ఎటువంటి ఇబ్బంది లేదని గంటగంటకి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏటా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్టాత్మక వైశాఖి నృత్యోత్సవ్ 2026 అఖిల భారత జాతీయ నృత్యోత్సవం ఈ నెల 26-27 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ ఉత్సవ నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. జిల్లా స్థాయిలో భీమవరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0881629918 విద్యుత్ సమస్యల కోసం APEDCL కంట్రోల్ రూమ్ 9490610152 వైద్య అత్యవసర సేవల కోసం 9440343 కు సంప్రదించాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటు నారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్యోర ఆర్జే ఆదిత్య. 1:08 కావస్తోంది సమయం. స్వాతంత్ర సంగ్రామం, దాని గురించి ఇంకా ఎన్ని విషయాలు చెప్పుకున్నా మనకి తరగని విషయాలు వస్తూనే ఉంటాయి. సో ఎదురు వెళ్లి నిలదీసి పోరాడిన వారు మనందరికీ తెలుసు. ధైర్యంగా అలా బ్రిటిష్ వారికి ఎదురెళ్లి పోరాడిన వారిని బ్రిటిష్ వాళ్ళు ఎంతో మందిని అరెస్ట్ చేసిన సంగతులు మనకి తెలుసు. ఇంకా అలాగే వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఎన్నో శిక్షలకు గురి చేసేవారు. అలా గురి చేసిన సంగతులు మనకి అండమాన్ దీవుల్లోని సెల్యులాయిడ్ జైలు చూస్తే తెలుస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు స్పైగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ చూసుంటారు కదా, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ అని దాని టైటిల్ అనమాట. సో అలాగా భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఎంతోమంది, అందులో భికాజీ కామాగారు ఒకరు. మరి ఈరోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి ఆమె జన్మదినం సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆమె పాత్ర ఏంటో ఈరోజు ధీరాలో తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి, స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 12 నిమిషాలు దాటి 37 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యు రాజే ఆదిత్య. మనం ఉన్నాం ధీరాలో. కంచె మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి జన్మదినం సందర్భంగా భికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి భికాజీ కామాగారు 24 సెప్టెంబర్ 1861 1861వ సంవత్సరంలో నౌసరాయ్ ముంబైలో జన్మించారన్నమాట. మరి ముంబైలో ఆమె తండ్రి సౌరభ్జీ లాయర్గా ఇటు వ్యాపారవేత్తగా పనిచేసేవారు. ఉన్నత కుటుంబంలో జన్మించగా విద్యతో పాటు చిన్నప్పటి నుంచే తను స్పోర్ట్స్లో కూడా ఎంతో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాగా ఆమె క్రికెట్లో ఎంతో నేర్పరితనం టాలెంట్ని చూపించేవారు. సో ఈ చదువు తర్వాత స్పోర్ట్స్ వీటితో పాటు కొన్ని ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్లో కూడా భికాజీ కామాగారు పాల్గొనేవారన్నమాట. ఎక్కువగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలు. మరి ఈ సేవా కార్యక్రమాల్లోనే ఆమె తన జీవితాన్ని ఉన్నత కుటుంబం దగ్గర నుంచి దేశ స్వాతంత్రం కోసం ఏ పరిస్థితిలోనైనా ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటంటే 1896లో ముంబైలో ఒకసారి ప్లేగు వ్యాధి వ్యాపించింది. సో ఆ ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఎవరైతే ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమె ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవలు అందించారన్నమాట. అలా సేవలు అందిస్తూ భికాజీ కామాగారి గారికి కూడా ప్లేగు వ్యాధి సోకింది. సో అలా సోకిన తర్వాత ఆమె కొన్నాళ్ళు దాంతోపాటు పోరాడారు. ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళి ఇంకా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకోవడం జరిగిందనమాట. సో చికిత్సకై లండన్ వెళ్ళిన భికాజీ కామాగారు లండన్ ఎంత బాగుంది

మరి లండన్ బంధించి వచ్చి భారతదేశాన్ని పరిపాలించే వారు ఏం చేస్తున్నారు అని అక్కడ ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణమేంటి? ఒకవేళ వచ్చిన పాలన ఎలా ఉంది? ఎందుకని భారతదేశంలో ఇటువంటి ఫెమెన్స్ కానీ ఇలాగా అవుట్ బ్రేక్ డిసీజెస్ కానీ వస్తున్నాయని ఆలోచించి దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారనమాట. వాటి గురించే ఆలోచిస్తూ 1905లో ఇండియా హౌస్ స్థాపించిన శ్యామ్జీ కృష్ణవర్మ గారితో పరిచయం మొదలైంది. మరి శ్యామ్జీ కృష్ణవర్మ గారు ఇక్కడ భారతదేశానికి సంబంధించి లండన్లో వ్యాప్తి చేస్తూ ఉండేవారన్నమాట. అలాగే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన దాదాబాయ్ నవరోజీని గారి కూడా భికాజీ కామా గారు కలుసుకున్నారు. దాదాబాయ్ నవరోజీ దగ్గర ఆమె సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. ఇంకా ఇలాగే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు లండన్లో ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్, లాలా హైదర్లాల్, సావర్కర్ గారిని కూడా కలుసుకోవడం జరిగిందనమాట. సో శ్యామ్జీ కృష్ణవర్మ గారితో ఇంకా నవరోజీ గారితో కలిసి భికాజీ కామా గారు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది.

కి ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది రైవల్ ఆర్గనైజేషన్గా ఈ సంస్థ పనిచేసేదన్నమాట. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ పరిపాలన వల్ల అక్కడ ఏ పరిస్థితులు ఎరైజ్ అవుతున్నాయి, మొత్తం అంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చూపించేందుకు ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించి దాంట్లో ప్రచారం చేస్తూ ఉండేవారు భికాజీ కామాగారు. మరి ఇంకా భికాజీ కామాగారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా స్వాతంత్రానికి సహకరించారు, అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మరి అమెరికా అబ్బాయి మూవీ నుంచి ఇప్పుడైతే ఒక పాట వినండి మరి.

0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుద నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

0: కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ సిర్ఫ్ టాయిలెట్స్ కే నిర్మాణ తక్ సీమిత్ నహీ హై, ఇస్ అభియాన్ మే వేస్ట్ మేనేజ్మెంట్ పర్ భీ బహుత్ అధిక ఫోకస్ కియా జా రహా హై. హమారే షహరో మే బడే బడే కచరే కే పహాడ్ బహుత్ బడీ సమస్యా బన్ గయే. అబ్ ఐసే కూడే కే పహాడో కో హటానే కే లియే భీ మిషన్ మోడ్ పర్ కామ్ చల్ రహా హై. ఆర్ హమ్ కచరే సే కంచన్ యానీ వేస్ట్ టు వెల్త్ కే మంత్ర పర్ కామ్ కర్ రహే.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకితభావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, జిల్ స్టేషన్ ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మిగిస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవత దృక్పథంతో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కృష్ణకాంత్ లిరిక్స్ లో అర్జిత్ సింగ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. 1 గంట 35 నిమిషాలు దాటి 2 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య, మనమున్నాం ధీరాలో. మరి ఈరోజు బికాజీ కామాగారి జన్మదినం సందర్భంగా స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో బికాజీ కామాగారు లండన్కి వెళ్ళిన తర్వాత లండన్లో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని కలిసి అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే నెలకొల్పి వాటి ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏం చేస్తారు

చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ భారత్లో వచ్చే పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తూ ఉండేవారన్నమాట. ఆ తర్వాత ఇంకా బ్రిటన్ లండన్ నుంచి ప్యారిస్కి వెళ్ళి ప్యారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఇంకా బికాజీ కామాగారు ఎక్కువగా పోరాట సాహిత్యాన్ని, పోరాటాలకు సంబంధించిన నవలను ఎక్కువగా రాస్తూ ఉండేవారన్నమాట. వాటిని చిన్న దేశాలైన స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో పబ్లిష్ చేసి రహస్యంగా భారత్లోకి పంపడం జరిగేది. మరి అలా పంపించాలి అంటే కుదరని పక్షంలో పుదుచ్చేరి ద్వారా చేరవేసేవారన్నమాట. అలాగా స్వాతంత్ర యోధులకు కావాల్సిన పోరాటానికి సంబంధించిన మోటివేషన్ని, పోరాటానికి సంబంధించిన మోటివేషన్ మాత్రమే కాదు వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని, ఆయుధాలని కూడా రహస్యంగా పంపిస్తూ ఉండేవారు. అలాగా జర్మనీ, అమెరికా దేశాలకు వెళ్ళి భారత పరిస్థితుల మొత్తాన్ని కూడా ఆమె వివరించేవారు. తన పోరాట రచనలకు అమెరికా వారు ఎంతో ప్రభావితులై ఆమెను ఎన్నో ప్రసంగాలకు ఆహ్వానిస్తూ ఉండేవారన్నమాట. సో అలాగా వచ్చిన సంపాదన మొత్తాన్ని ఇక్కడ భారతదేశంలోని పోరాట సంగ్రామాలకి, పోరాట యోధులకి పంపిస్తూ ఉండేవారు. భారత్లోని బ్రిటిష్ పాలన వల్ల ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి ప్రపంచమంతా ప్రసంగించేవారు. మరి ఇప్పటికీ, ఇంకా ఎప్పటికీ మన ఫ్యూచర్ చూసినా, ఇంకా పాస్ట్ చూసినా, ప్రజెంట్ చూసినా కూడా ఎక్కువగా భారత్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది పాడి పంటలు. మరి పాడి పంటలు విలసిల్లాల్సిన ఈ దేశంలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, అవి ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని నొక్కి మరీ చెప్పేవారన్నమాట బికాజీ కామాగారు. సో చివరకు ఏంటంటే తనే ఇంకా రంగంలోకి దిగుదామని 1914లో 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో పంజాబ్ రెజిమెంట్ ద్వారా బ్రిటిష్ పైన పోరాడాలని సిద్ధమయ్యారు. సో ఈ విధంగా ఇంకా బికాజీ కామాగారు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బ్రిటిష్ వారు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఫ్రాన్స్లోని విషి అనే నగరంలో గృహ నిర్బంధం చేశారు. ఇంకా ఉన్నత కుటుంబంలో పుట్టిన తన జీవితాన్ని మొత్తాన్ని కూడా దేశ స్వాతంత్రం కోసం వెళ్ళని దేశం లేదు, భారతదేశం గురించి చెప్పని చోటు లేదు. ఆ విధంగా భారత స్వాతంత్ర సమర యోధులకు కావలసిన మొత్తం సహాయాన్ని విదేశాల నుంచి పంపిస్తూ ఉండేవారన్నమాట. అలా తన జీవితాన్ని ఇంకా అలాగే గృహ నిర్బంధంలో చేసిన తర్వాత తన జీవితంకి ఒక ముఖ్యంగా తనకి పెరాలసిస్ వచ్చిందనమాట. సో ఆ పెరాలసిస్తోనే ఆ బికాజీ కామాగారు ఆ గృహ నిర్బంధంలోనే తన జీవితాన్ని ముగించడం జరిగింది. సో ఈ విధంగా బికాజీ కామాగారు ఇక్కడ ఉన్నత కుటుంబంలో జన్మించిన, చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంతో టాలెంట్ చూపించిన, అప్పుడు స్వాతంత్రం మాత్రమే భారతదేశానికి అవసరం, సో స్వాతంత్రం గురించి నేను ఏం చేయగలను అని చెప్పేసి ఆమె ఆలోచించి మొత్తం ప్రపంచమంతా తిరిగి ఎన్నో సహాయ సహకారాలు ఇక్కడ స్వాతంత్ర సమరయోధులకి అందించడం జరిగింది. మరి స్వాతంత్ర సమరయోధులకి సహాయ సహకారాలు అది కూడా విదేశాల నుంచి అందించడం అంటే అది మాటల్లో చెప్పే విషయం అయితే కాదు, దాని వెనుక ఎంతో స్పై గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి అని చెప్పి అన్న కదా. ఆ విధంగా తెలియకుండా రహస్యంగా పంపించాలి అంటే ఎంతో ఆలోచన పటిమ కూడా ఉండాలన్నమాట. సో ఆ విధంగా బికాజీ కామాగారు ఏం చెప్తారంటే, నాకు ఇది కావాలి అని కాకుండా దేశానికి నేనేం చేయగలను, ఇక్కడ చేయడం వల్ల దేశ చరిత్రలో నేను ఏ విధంగా నిలిచిపోగలను అన్న పోరాటానికి సంబంధించిన నవలలు, కోట్స్ అన్నీ కూడా చెప్తూ ఉండేవారన్నమాట. కాబట్టి అప్పట్లో తన టాలెంట్ని గురించి పక్కన పెట్టేసి స్వాతంత్రానికి తాను ఏం చేయగలను అని చెప్పి అదే చేశారు. ఇంకా అదే తన చరిత్ర నవలల ద్వారా ఇప్పటికీ కూడా అందరికీ చెప్తున్నారు. మరి బికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో తాను వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకున్నా కదా, మరి ఇప్పుడు రాజా మలయసింహ నుంచి ఒక దేశభక్తి గీతం అయితే విందామా?

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1 గంట 44 నిమిషాలు దాటి 14 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు ఇప్పుడు చెప్తాం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమైతే ఉంది. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటే యానాం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా వాతావరణ సూచనలు ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి, అండ్ అలాగే ఈ సూచనలు పాటిస్తూ సేఫ్గా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఇంకా అలాగే చెట్ల కింద కానీ ఆరు బయట కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవకుండా ఇంట్లోనే ఉండేట్టుగా చూసుకోండి. అధికారులు అందించే వాతావరణ సూచనలు పాటించండి, సేఫ్గా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1 గంట 42 నిమిషాలు దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సో ఎప్పుడు ఒకే చోట ఉండి పనిచేస్తూ ఉంటే కొంత రిఫ్రెష్మెంట్ కావాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తుంది. అయితే మాకు ఆ రిఫ్రెష్మెంట్ కావాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది నాకేం అవసరం లేదు, నాకు పనే చాలా డివైన్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ రిఫ్రెష్మెంట్ కోసం చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్న కదా, వాళ్ళు ఏం చేస్తుంటారంటే కనుక కాసేపు బయట తిరిగి టీ తాగడమో, లేదా వారానికి కానీ నెలకి కానీ ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళడమో, ఆఫీస్ వాళ్ళంతా కూడా క్రూ అంతా కలిసి ఇలా రకరకాలుగా ఏదో ఒక స్పాట్కి వెళ్తూ ఉంటారు, రిఫ్రెష్మెంట్ పొందుతూ ఉంటారనమాట. అయితే ఇల్లే దేవాలయంగా ఇంట్లో వారికి అన్ని సౌకర్యాలు అవసరాలు చూసుకుంటూనే తమ జీవితాన్ని గడిపే మహిళా మణులు కూడా ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు. మరి ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారికి ఆఫీస్లోని క్రూ లాగా ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవుటింగ్ చాలా తక్కువ. ఇంకా కొంతమందికి అసలు చాలా రేర్ అన్నమాట చెప్పాలంటే అవుటింగ్కి వెళ్ళడం ఇంట్లో ఉన్న మహిళా మనులకి. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైతే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా అసలు కుదరని పక్షం అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఇలాగా మనం కూడా అవుటింగ్కి వెళ్దామా, కొన్ని రోజులు ఉందామా అని చెప్పి అనుకున్న ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా, నేను లేకపోతే మరి పిల్లలు ఎలాగా, వాళ్ళకి క్యారేజ్ కట్టే వాళ్ళు ఎవరు, ఒకవేళ అవుటింగ్ వెళ్తే ఇంకా ఇంట్లో మనకి చిన్న బిజినెస్ ఉంది కదా, మనని ఆధారపడిన వాళ్ళు ఎంతమంది, ఒకవేళ బిజినెస్ పోతే మళ్ళీ ఎలాగా దాన్ని వచ్చి మనం చెప్పాలంటే రెజ్యూమ్ చేసుకుంటాం, ఇలా రకరకాల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. మరి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ రోజు కూడా దక్కేందుకు ఒక అవకాశం అయితే ఉంది. ఇంతకీ ఏమిటా రిఫ్రెష్మెంట్ తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 54 నిమిషాలు దాటి 33 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. తండేల్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంట్లోనే ఉండే మహిళామణులు ఎంతోమంది తమ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఔటింగ్కి వెనకాడుతూ ఉంటారు. నిజంగా అసలు ఔటింగ్ దేనికి? ఎవరికైనా సరే కొంత రిఫ్రెష్మెంట్ కోసం, ఇంకా చెప్పాలంటే ఆనందం కోసం. మరి అక్కడ కూడా మనకి ఏవో కొన్ని పనులు ఖచ్చితంగా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే కొంత టెన్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనకిప్పుడు కనుక ఏదైనా వెహికల్ దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళాలా, ఇలా ఏం చేయాలి అని అక్కడ కూడా ఉంటాయి. కానీ ఇంట్లోనే ఉండి ఒక రిఫ్రెష్మెంట్ ట్రావెల్ ఇన్వర్డ్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా, అదే ఏంటంటే ధ్యానం. ఎస్, నిజంగానే ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇప్పటికీ. మరి ఏంటంటే మనస్సు నుంచి

0: మనస్సులోని ఆలోచనల వరకు, ఇంకా ఆలోచనలు తగ్గితే ప్రశాంతత వైపుకి, అంతరంగాలలోకి ప్రయాణం సాగిస్తుంది మన ఈ ధ్యానం. సో చాలామంది యోగా టీచర్స్ కానీ తత్వవేత్తలు కానీ అప్పుడప్పుడు సాహితీవేత్తలు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆనందం కోసం ఎక్కడో వెతకవద్దు, ఆనందం మీతోనే ఉంది, మీలోనే ఉంది. మరి ఆ ఆనందాన్ని కనుగొనడం ఎలా? దానికి మార్గమే ధ్యానం. సో ఏంటంటే, ఇష్టమైన పనిని చేసుకున్నప్పుడు కూడా మనకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి. ఎస్, అవును, ఇష్టమైన పనినే కదా మనం రోజు చేస్తుంది. ఆ పనిలో కూడా కాస్తంత విరామం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే, ఔటింగ్కి, టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళే వాళ్ళ ముఖ్యమైన లక్ష్యం కూడా అదే అనమాట, కాస్తంత ఆనందం, కాస్తంత లోన్లీనెస్. సో ఎప్పుడైనా ఎంత గ్రూప్ అంతా కూడా కలిసి ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఆలోచించండి, అందరితో కలిసి ఉన్నప్పుడు కొంచెం గోలగోలగానే ఉంటుంది. కానీ అలా కాకుండా ఏదో కొంచెం లోన్లీనేగా ఒక ప్రదేశానికి వెళ్ళి, ఒక చెట్టు కిందనో ఒక రాయి కిందనో కూర్చుని ఆ ప్రకృతిని గనక ఆస్వాదిస్తూ ఉంటే, అప్పుడు నిజంగా ఎక్కడో తెలియని ఆనందం మనల్ని పలకరిస్తుంది. కాదంటారా? ఎక్స్పీరియన్స్ అవలేదు అంటారా? సో మనిషి ఎప్పుడు కోరుకున్న అటువంటి ఆనందం కోసమే ఆ లోన్లీనెస్లోనే ఉంటుంది ఆనందం. అది కొంచెం మరీ ఎక్కువైపోతే కొంచెం బాధాకరంగా, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. సో అలా అంత బాధాకరంగా భయంకరంగా వరకు సాగదీయకుండా అట్లాంటి ఔటింగ్ వెళ్ళినప్పుడు, ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు, ఇష్టమైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, ఇష్టమైన చోట్ల అలా కూర్చుని మనం కాస్త లోన్గా, ఎలోన్గా గడిపితే అక్కడ ఆనందం అనేది మనల్ని పలకరిస్తుంది అన్నమాట. మరి ధ్యానంతో కూడా అటువంటిది సాధ్యమే. మరి ఆ ధ్యానంతో మనకి కావాల్సిన ఆ ఆనందం కాస్తంత సేపు అయినా, కొంచెం ఎక్కువ సేపు అయినా సాధ్యం అవ్వాలి అంటే, అసలు ఎలా చేయాలి ధ్యానం, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరిని పాటించాలి, ఇలా రకరకాల ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఆనందం కోసం ముందుకు వెళ్దామన్నా రకరకాల ప్రశ్నలు మళ్ళీ చుట్టుముట్టడం, ఇది కామనే కదా. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుసా? ప్రాణాయామం. సో ఈ ప్రాణాయామం అనేది కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇంతకు దేనికి ఈ ప్రాణాయామం అంటే, మనం పీల్చే గాలి ఏదైతే ఉంటుందో దానిపైన ఒక రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెగ్యులేషన్ని మనమే రెగ్యులేట్ చేసుకోగలిగితే అప్పుడు ధ్యానం అనేది కుదురుతుంది అనేది చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. సో కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామం అన్న కదా, అందులో చాలా రకాల ప్రాణాయామాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కనుక, ప్రస్తుతం చంద్రభేది ప్రాణాయామం, ఇంకా అనులోమ విలోమ ప్రాణాయామం. సో చంద్రభేది ప్రాణాయామం అంటే, లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలి తీసుకోవాలి, ఇంకా గాలి తీసుకున్న తర్వాత కుడి ముక్కు రంధ్రం నుంచి ఆ గాలిని వదిలేయాలన్నమాట. ఇది చంద్రభేది ప్రాణాయామం. సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు జస్ట్ కేవలం 5 సార్లు లేకపోతే 7 టైమ్స్ చేసి ఆపేయచ్చు అన్నమాట. దీన్ని కొంచెం ఇంకా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే దీన్ని, ఈ కౌంట్ని మనం పెంచుకుందామని వాళ్ళకి అనిపిస్తుంది. మరి చంద్రభేది ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదా, ఆ తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చాలా పవర్ఫుల్ ప్రాణాయామం అని అందరూ కూడా చెప్తుంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వారికి మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను, ఏంటంటే కనుక లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 సెకండ్స్ ఆపి, తర్వాత రైట్ నాస్ట్రిల్, కుడి నాసికా రంధ్రం నుంచి వదలాలన్నమాట. మళ్ళీ కుడి నాసికా రంధ్రం నుంచే గాలి తీసుకుని ఒక 2 to 3 సెకండ్స్ నిలిపి, మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలిని వదలాలి. ఇదంతా కూడా ఒక సైకిల్, అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి రైట్ నాస్ట్రిల్ ద్వారా వదిలి, రైట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా వదలడం, ఇదంతా కూడా ఒక సైకిల్. సో ఇలాగా ఏదైనా ప్రాణాయామం మీకు తెలిసిన వాళ్ళు చెప్పినా కానీ, ఒక యోగా టీచర్ దగ్గర నేర్చుకున్నా కానీ, ఒక ప్రాణాయామంని కొన్ని రోజుల పాటు కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. ఆ తర్వాత 5 మినిట్స్ ఎంతో కొంత ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆలోచనలు చాలానే వస్తాయి, వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇంకా అయితే విన్నారు కదా, ట్రావెల్ ఇన్ వర్డ్స్, సమయం 2 గంటలు కావస్తుంది, వార్తలు ప్రసారం అవుతాయి.
1: The headlines. Prime Minister Narendra Modi highlights service as the main purpose of life, says Seva Paramo Dharma should remain the guiding principle. External Affairs Minister Dr. S. Jaishankar chairs meeting of Forum for India.

వింటున్నారు వివిధ భారతి. సమయం 2 గంటల 15 నిమిషాలు దాటి 42 సెకండ్లు కావస్తుంది. మరి ముందుగా సందడి సందడిలో స్టాలిన్ మూవీ నుంచి సాధన సర్గం హరిహరన్ పడిన సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వినిపించేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

2:27 దాటి 20 సెకండ్లు కా వస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతం ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశమైతే ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అలాగే యానాం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈరోజు 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. ఇంట్లో సేఫ్గా ఉండండి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

2 గంటల 30 నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఇంకా మన సందడిని స్టార్ట్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

మరి మొట్టమొదటి ప్రశ్న ఈ రోజు సందడి సందడిలో ఏంటంటే, డబ్బా నిండా మొత్యాలే, మరి ఆ ముత్యాలు తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయన్నమాట. డబ్బా నిండా ముత్యాలే, మరి ముత్యాలు అయితే తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయి, మరి ఎరుపు రంగులో ఉంటే కెంపులు అంటారా? సరే చూద్దాం. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488141 86624888 ఒకటి 4కి మీ మెసేజ్ పంపించేయచ్చు.

विविध भारती FM 101.3। ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి MBA, MBA మార్కెటింగ్ లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు. వింటున్నారు విద్యుత్ భారతి FM 101.3.

2:39 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఇంకా సన్నడే సందడిలో నేను అడిగిన మొదటి ప్రశ్న, డబ్బా నిండా ముత్యాలు అని చెప్పాను కదా, మరి ఈ ముత్యాలు వైట్ కలర్లో కాదు ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి కెంపులా? మరి సరే చూద్దాం ఇంతకీ ఆ ముత్యాలని పంపించారో లేదో మన శ్రోతలు. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, డబ్బా నిండా ముత్యాలు మాకు చిరుజల్లులో కురుస్తున్నాయి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పిఠాపురం గణించి ధీరాలో విన్నాము, చాలా బాగుంది మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలపురం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి గారు సిద్ధపట్నం కడప జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగస్వామిశెట్టి గారు, లక్ష్మీదేవి గారు గోనేగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. రాజులోని జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. అనుష గారు కొల్లేరు సరస్సు, కొల్లేరు సరస్సు దగ్గర నుంచా, ఓకే కొలేరు సరస్సు అంటూ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బంద్రుపల్లి నెల్లూరు జిల్లా నుండి గడ్డం అంకయ్య గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలే గారు, సారీ పాలెం నుండి దాసరి పాలెం నుండి మెసేజ్ చేస్తున్నారు. పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, ఇంకా కుటుంబ సభ్యులు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, ఇంకా శ్రీదేవి గారు మెసేజ్ చేశారు కాజా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మలాన్వి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోల నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రెడ్డి

రెడ్డిపల్లి నుండి శంకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అంజన్. దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ గణేష్ రాజు గారు శ్రీవాత్స. కోణాపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ మధుప్రసాద్ గారు ఇంకా కుటుంబ సభ్యులు. తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు నమస్తే, సందడే సందడికి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు. ఇంకా కుటుంబ సభ్యులు ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, మరి ఇంకా ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. డబ్బా నిండా ముత్యాలే, మరి ఇంతకీ ఆ ముత్యాలు ఏంటి? దానిమ్మ పండు. అదే డబ్బా ఏంటి అంటే దానిమ్మ పండు, ఇంకా దాంట్లో ఉన్న ముత్యాలు అందులో ఉన్న సీడ్స్ అనమాట. సో ఇంకా మన సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సందడే సందడిలో భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు? సో చరిత్రలో అంటున్నాను, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏదో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. 8662488144 86622488814.

2 గంటల 50 నిమిషాలు దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు మరి ఏమిటో చూద్దామా? సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎవరు? మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నేను అడిగింది ఏంటంటే, హిస్టరీ ప్రకారంగా అత్యంత ప్రాచీనమైన ఓడరేవు అని చెప్పి అడుగున్నాను. ఎస్, ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఓడరేవు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కాదండి, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ, సారీ, నరేష్ రోజా శిరీష గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. తిరుపతి నుంచి దేవసేన గారు మెసేజ్ చేశారు. కాకినాడ మీ మెసేజ్ చేసింది. ఓకే, చూద్దాం. ఇంకా రాజోల్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి, రోహన్ ఇంకా సాయి దర్శన్, నెల్లూరు నుండి, అది రివర్ పోర్ట్ అనమాట. నేను అడిగిందైతే సముద్రం దగ్గర ఉన్న బోర్డర్ ఇవే. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి.

కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు గారు సత్యవతి గారు. కాకినాడ జిల్లా దుర్గడ నుండి మెసేజ్ చేశారు. అయ్యో భారతదేశంలో అడిగారు, వేరే దేశంలో కాదు. తిరుపతి దామినేడు నుంచి మెసేజ్ చేస్తున్నారు ఉషారాణి గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మెసేజ్ చేశారు, కేదర్ వీరేష్ గారు. ఓ సారీ, పోర్ట్ పేరు అది, సారీ సారీ. కేదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, కాదండి ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కాదండి. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి జిల్లా. ఎస్ తిరుపతి జిల్లా నుండి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి తెలుసు కదా, అదే మూవీ నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.

2 గంటల 57 నిమిషాలు దాటి 18 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. తెలుసు కదా, అదే మూవీ పేరు తెలుసు కదా. నుంచి సిద్ శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన ప్రశ్న ఏమిటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి తెలుసుకుందాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. శంకర్ గారు రెడ్డివారిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. మసూలీపట్నమా మీరు పెట్టిన ఆన్సర్ అయితే, అదైతే కాదు. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బంద్రపల్లి నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తారంటే, తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కాదండి, రాంగ్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. అరుణ గారు మోహన్జీ దివ్యాబాయి పంపించిన ఆన్సర్ అయితే నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా దుబాయ్ బాషా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. కలకత్తా అయితే కాదు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. దుర్గాడ నుండి మాణిక్యాలరావు గారు సత్యవతి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంజన గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజుల నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మరి పేరైతే మెసేజ్ చేయలేదు, ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి సమయం చూస్తే 3 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సందడి కంటిన్యూ చేద్దాం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎలాంటి అక్రమాలు జరగని డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా పలు విమానాలను విమానయాన అధికారులు దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ రావాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకు వచ్చే స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తిరువూరు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలకు కంట్రోల్ రూమ్ నెంబరు 9154970454లో సంప్రదించాలని సూచించారు.

ఇచ్చారు. గంపలగూడి మండలంలోని వినగడప తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా కట్టలేరు వాగును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. కట్టలేరుపై భారీ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. గడిచిన 24 గంటల్లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సగటున సుమారు 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. 26-27 నాటికి సుమారు 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటే దసరా విజయవాడ ఉత్సవంలో పాల్గొనేందుకు అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటాను ఆహ్వానించామని మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను వేగంగా గుర్తించి బలమైన మంచి అభ్యర్థులను నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి తల్లి కుమారుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసియా క్రీడల్లో 2026లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలు సాధించింది. ఈ రోజు ఉషు మహిళల 60 కేజీల విభాగంలో రొషీబీనా దేవి రజత పథకం, డబుల్ స్కల్ రోయింగ్ విభాగంలో సత్నాం సింగ్ సల్మాన్ ఖాన్ కాంస్య పథకం, స్కీట్ షూటింగ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో అనంతజిత్ సింగ్ నరూఖా, షరీనాజ్ ధల్లీనాల్ కాంస్య పథకం సొంతం చేసుకున్నారు. రాష్టంలోని కోస్తా ఆంధ్ర యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు.

3 గంటల 5 నిమిషాలు దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు చరిత్రలో ఏంటి అన్నా కదా. సో మెసేజ్ చేస్తున్నారు పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్రావు గారు ఇంద్రాబాయి మెసేజ్ చేశారు. ఆ ఓడరేవు పేరు కావాలి. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఓడరేవు కావాలి. మార్కాపూర్ నుండి బీవీ సుబ్బారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొనకండ్ల రమణారావు గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు. కరెక్ట్ ఆన్సర్. గుజరాత్లో ఉంది మరి పేరు. నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. చెన్నై ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పోర్ట్ అనమాట. అది కూడా చెప్పాలంటే రీసెంట్గా అంటే మా 19th 20th సెంచురీలో అప్పుడు వచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే ప్రాచీనమైన భారతదేశ చరిత్రలో ఉంది ఆ ఓడరేవు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి రమేష్ దొంతి మెసేజ్ చేశారు. చెన్నై అయితే కాదు. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్ ఆల్రెడీ

మీమేసే చదివాను. ఆన్సర్ వచ్చేసి గుజరాత్లోని లోథాల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇలా చెప్తూ ఉంటారు కదా, నాగరికత. సో ప్రపంచ నాగరికతల్లో ఎంతో ప్రసిద్ధమైన నాగరికత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. సో సింధు నాగరికత ఈ సివిలైజేషన్లో ఎవరైతే ప్రజలందరూ కూడా అప్పట్లో నివసించేవారో వారందరికీ కూడా ముఖ్యమైన ఓడరేవు గుజరాత్లోని లోథాల్ పట్టణం అనమాట. కాబట్టి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి అంటే లోథాల్. మరి ఇంకా సందడి సందడిలో ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోదామా? క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది తెలియకుండా కాయలు కాస్తుంది. మరి తెలిసేటట్లు పూస్తుంది తెలియకుండా కాయలు కాస్తుంది, ఏంటిది? తెలిస్తే నాకు మెసేజ్ చేసేయండి 8662488141, 8662488841 కి మీ మెసేజ్ పంపించేయచ్చు.

3 గంటల 14 నిమిషాలు దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమే ఉన్నాం సండే సండేలో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది మరి తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది చూద్దాం. మరి ఎవరెవరు ఏమేమి మెసేజ్ చేశారో. ఫస్ట్ మెసేజ్ చేసిన వారు పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పదాస్ గారు. కరెక్ట్ ఆన్సర్ అండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ మిస్ అయ్యారా? ఓకే. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. మరి పపాయ మన కంటికి కనిపిస్తుంది కదా, తెలియకుండా ఏం లేదే. సో అలా కొంచెం లాజిక్ పెడితే కనుక, అదే లాజిక్ ఆలోచించి ఆన్సర్ వెతితే కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. మరి నాకు అర్థం కాలేదు, నా దగ్గర ఉన్న ఆన్సర్కి మీ ప్రాంతంలో దాన్ని అది అంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

ఆత్మకూరు నుంచి కౌస్తుభా గారు, నంద్యాల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి. కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు. కరెక్ట్ ఆన్సర్. గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్న, శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చిలుక నారాయణ గారు అనసూయ జానకంపేట నిజామాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, అది ఒక పంట ఉత్పత్తి నేను గురించి అడిగింది. సరే నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరిన్ని మెసేజెస్ అయితే ఒక పాట విన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇంకెవరు మెసేజ్ చేశారు మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది?

పంట ఉత్పత్తి నేను గురించి అడిగింది. సరే నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరిన్ని మెసేజెస్ అయితే ఒక పాట విన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇంకెవరు మెసేజ్ చేశారు, మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది?

భారతి ఎఫ్ఎం 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో

3 గంటల 24 నిమిషాలు దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా ఈ గాలులు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఈ గాలులు ఇంకా ఈదురు గాలులుగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. యానాం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. సురక్షితంగా మీ ఇళ్లలో ఉండండి.

0: Bharti FM 101.3.
1: మూడు గంటల 26 నిమిషాలు దాటి 26 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటది? మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మేడి చెట్టు కాయలు మనకి కనబడతాయి కదా, సో అది కాదు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటచలపతి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొనకండ్ల రమణారావు గారు, జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, అత్తి చెట్టు అంటే మేడి చెట్ట, మేడి చెట్టుకి అయితే కాయలు కనబడతాయి కదా, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చందన గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పొన్నూరు నుండి చింతలపూడి, పొన్నూరు మండలం చింతలపూడి నుండి మెసేజ్ చేస్తున్నారు బి ఆదాం గారు, మల్లీశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ, కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, మేడి చెట్టు, అయ్యో మేడి చెట్టుకి కాయలు పైనే కనబడతాయి కదా, తెలియకుండా మనకేమీ కింద కాయవు కదా, సో కింద ఇన్ ద సెన్స్ గ్రౌండ్. సో మరి ఇంకా గ్రౌండ్ నేను ఆల్రెడీ ఆన్సర్లో సగం వరకు అందించేశాను. గోవర్ధనరావు గారు, ఇంద్రబాయి గారు, భానుప్రకాష్ గారు ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆయిరాల నుండి సీను గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, అవును ఈ పంటకి పైన ఫ్లవర్స్ కనిపిస్తాయా, నాకైతే తెలియదు మరి. సరే ఇది కూడా ఒక రకంగా కరెక్టే, ఇప్పుడు ఫ్లవర్స్ కనిపిస్తే. తిరుపతి నుండి శ్వేత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాంబాబు గారు, కమలా గారు, మానస రచన, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. బైర్రెడ్డిపల్లి చిత్తూరు నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఇది పేదవారి జీడిపప్పు అంటూ ఉంటారు అవునా. తిరుపతి దామియడ నుంచి ఉషారాణి గారు, భాస్కర్రావు గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, కానీ ఫ్లవర్స్ వస్తాయా అంటే, ఇది పొడుపు కథ లాగా ఉంది కాబట్టి పైన పూలు కనిపిస్తాయి అని మెన్షన్ చేశారు కాబట్టి పైన పూలు కనిపించేది ఏదైతే ఉందో, గ్రౌండ్లో ఏదైతే ఈల్డ్ క్రాప్ వస్తుందో అదే అన్నమాట. ఆ ఆన్సర్స్ అన్నీ ఇక్కడ కిందకి వచ్చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ

గారు మెసేజ్ చేశారు, మందార చెట్టా? మందార చెట్టుకి గ్రౌండ్లో ఏమైనా వస్తుందా? తెలియదు మరి, అదైతే ఆన్సర్ కాదు. ఏం రాదనుకోండి కదా, ఉట్టి రూట్సే ఉంటాయా వాటికి? సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల గారు మెసేజ్ చేశారు, మరి మీ మెసేజ్ నాకు ఇంకా అందలేదు. రమేష్ దంతి గారు అనంతపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగలి పద్మరాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జానకి గారు, జానకిరామ్ గారు, ఉమా గారు మెసేజ్ చేశారు నందిగామ నుంచి. కాదు కాదు, అది పేదవాడి కాదు అని బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఇంకొంచెం మిస్ అయ్యారు ఆన్సర్లో. చరిత విఆర్ రేవంత్ రామారావు గారు, లక్ష్మీ గారు హైదరాబాద్ బాచుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, చిత్తూరు నుండి మురళీధరన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, కాదర్బాద్ విలేజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు ప్రొద్దుటూరు నుండి వడ్డే రంగ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ ఆన్సర్ చదివాను. శ్యామ్ గారు భీమవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వేరుశనగ. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. సో గ్రౌండ్లో వచ్చేది ఏదైనా దీని కింద ఆన్సర్ వస్తుంది అని చెప్పి మెసేజ్ చేశారు చాలామంది. అవును, అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది అని. సో ఫ్లవర్స్ వస్తాయి కదా కొంచెం వేరుశనగకి, యెల్లో కలర్లో ఉంటాయనుకుంటా. మరి అయితే ఆనియన్కి అసలు గడ్డిలాగా ఉంటుంది, ఇంకా వాటిపైన ఫ్లవర్స్ అంటే పింక్ కలర్లో వస్తాయి ఏమో మరి. ఎందుకంటే ఆనియన్ పంటని దూరం నుంచి చూస్తే కొంచెం పింక్ షేడ్లో కనబడుతుంది, అంటే వాటికి పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో. దగ్గర నుంచి అయితే చూడలేదు కానీ దూరం నుంచి చూశాను, సో అందుకని అన్నాను. అయితే ఇంకా మన వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? సందడి సందడిలో మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడరు ఏవైతే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటంటే చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. మరి ఇంకా ఈ మెసేజ్కి ఏంటంటే కొంచెం పేరు మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి గెస్ చేయడానికి కుదరదు కదా. పాట అయితే వినిపిస్తారు, పాటలో అయితే చాలా పెద్ద మీ గెస్సింగ్కి తగ్గట్టుగా, ఆన్సర్కి తగ్గట్టుగా దగ్గరగా ఒక వర్డ్ అయితే ఉందన్నమాట. ఆ వర్డ్ని పట్టుకుంటే కనుక ఆ పేరు అయితే వచ్చేస్తుంది. సో పేరు రావడానికి ఇంకా పాటలోని నేను వినిపించే పేరుకి దగ్గర సంబంధం ఉంది. సో అదే పేరు ఆన్సర్లో వస్తుందని కాదు, కానీ ఆ నది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అదే అనమాట. సో ఆన్సర్ ఇంకా ఏంటంటే, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది?

3 గంటల 30 నిమిషాలు దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి చోళ రాజుల కాలం నాటి ముఖ్యమైన ఓడరేవో సాంగ్ అయితే విన్నారు కదా, పోనియన్ సెల్వన్ మూవీ నుంచి రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు. అయితే సాంగ్లో విన్న ఒక పదానికి మన ఆన్సర్కి లింక్ అయితే ఉంటుంది, అంతేగాని విన్న పదం అయితే ఆన్సర్ కాదు. సో గమనించారు కదా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయన్న గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ని గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఓకే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ లింక్ అయితే ఉంది అదే ఆన్సర్ అవ్వదు అన్నా కదా. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మెసేజ్ చేశారా. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు, తాలాంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు. తాడిపత్రి నుండి సత్యభార్గవి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆదిత్య గారు.

అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు సుమణి గారు, పెడన నుండి. సో ప్రజెంట్ అయితే అది ఉందనుకుంటా, మరి ఇంకా పాత పేరు ప్రాచీన పేరే అడుగుతున్నాను. సో ఓకే, కొంచెం రిలేటెడ్గానే ఉంది కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అనమాట. లతా గారు ఉయ్యూర్ నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే బీబీ సుబ్బారావు గారు ఇంకా కుటుంబ సభ్యులు మార్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ కౌస్తుభ గారు ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్ తిరుపతి నుండి శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్ కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్ ఉరవకొండ నుండి బిందు గారు చందన గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కొనకళ్ళ రమణారావు గారు కవిత గారు మెసేజ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ తిరుపతి దామినేని నుండి ఉషారాణి గారు భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ మలాన్బి గారు కర్నూలు నుండి. కరెక్ట్ ఆన్సర్ దుబాయ్ బాషా గారు అబ్దుల్ మన్నాన్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు రామళ్ళకోట నుండి. అవునా? ఎస్ కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు గారు ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆనియన్ ఫ్లవర్స్ అయితే ప్యూర్ వైట్గా ఉంటాయండి అంటూ మెసేజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ వస్తేనే కింద గ్రౌండ్లో ఆనియన్స్ వచ్చాయని చెప్పి అర్థం అంటూ మెసేజ్ చేశారు. అవునా? అయితే సారీ, నేను అందుకనే అన్నా కదా, కొంచెం దూరం నుంచి చూసినప్పుడు పింక్ షేడ్ లాగా అనిపిస్తుంది ఒకసారి, అందుకని పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకున్నాను. కాదు, వైట్ ఫ్లవర్స్ ఉంటాయంట. అయితే ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది కదా, అయితే ఆనియన్ పోజ్ ఉంటారు అనుకుంటా పొలం చేల్లో అప్పుడు, అందుకనే కొంచెం పింక్ షేడ్లో ఏదో కనిపించింది, అది కూడా దూరం నుంచి అన్నా కదా. ఓకే, ఇప్పుడైతే నాకు క్లారిఫికేషన్ వచ్చేసింది. ఏంటంటే ఆనియన్ చెట్టు, చీ చెట్టు కాదు, దా మొక్కకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రమేష్ దొంతి గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు. కరెక్ట్ ఆన్సర్ పేరంటాల నరసింహ గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జానకీరామ్ గారు ఉమా గారు మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ గారు మోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. జర్సా ఓడరేవా పంపించింది. సరే చూద్దాం ఆన్సర్ ఏంటో. మరి చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏంటి అన్నా కదా, దీన్నే పూంపుహార్ ఓడరేవు, ఇంకా కావేరి పూ పట్టణం అని అంటున్నారు కొంతమంది. సో కావేరి పూ పట్టణంని తర్వాత పూంపుహార్ అనే పేరుగా మారింది అనుకుంటా, తర్వాత దాన్ని పూహార్ అని చెప్పేసి కూడా పిలిచేవారు. సో కావేరి నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడే చోళరాజులకి సంబంధించిన ఓడరేవు ఉండేది. సో ఎందుకు గమనించండి, ఇంకా మనం పోండియన్ సెల్వన్కి సంబంధించిన పాట కూడా విన్నారు కదా. సో కావేరి నది పక్కనే ఈ చోళ సామ్రాజ్యం ఉంది. మనం చూసుకుంటే గనక చరిత్ర, ప్రాచీన నాగరికతలు, ఓల్డెన్ సివిలైజేషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నది పక్కనే ఉండేవన్నమాట. సో ఇప్పుడైతే నది పక్కన అసలు సిటీసే ఉండట్లేదు కదా. ఒకవేళ సిటీ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించేస్తున్నారు, అక్కడ కావాలంటే అక్కడికి వాటర్ని మళ్లించేస్తున్నారు నది నుంచి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకా ఇన్ఫ్రా అన్నీ కూడా మనకి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం. కానీ ఏంటంటే ఎక్కడైతే న్యాచురల్గా నదులు అనేవి పారుతూ ఉంటాయో అక్కడే ప్రాచీన నాగరికతలను అని వెలసిల్లేవన్నమాట. అయితే ఇక్కడ కావేరి నది సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఓడరేవు అని చెప్పి అన్నా కదా, ఎందుకంటే ఇది చోళులకి ముఖ్యమైన ప్రాంతం అన్నమాట ఈ పూంపుహార్. ఎందుకంటే కావేరి నది దగ్గర వాళ్ళ సివిలైజేషన్, గ్రామాలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ గ్రామాల్లో పండిన పంట కానీ ఇంకా తయారు చేసిన వస్తువులు కానీ కావేరి నదిలో పడవ వేసుకుని ఆ పడవ కావేరి నది నుంచి సముద్రంలోకి ఎంటర్ అయ్యి అలా మొత్తం ప్రపంచంలోని అన్నిటికీ కూడా అప్పట్లోనే, అంటే చెప్పాలంటే ప్రాచీన భారతదేశం సమయంలోనే ఎన్నో వస్తువుల్ని చోళులు ఇంకా మొత్తం మన ప్రపంచమంతా కూడా వ్యాపించడం జరిగిందనమాట వాళ్ళ ప్రోడక్ట్స్తో. అలాగే చోళ రాజులు శ్రీలంక

తర్వాత ఇండోనేషియా, సుమత్రా, బాలి, జావా ఇలాంటి ఎన్నో ప్రజెంట్ చెప్పాలంటే ఇండోనేషియాలోని చాలా ఐలాండ్స్ని గెలిచి అక్కడ కూడా పరిపాలన చేయడం అయితే జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే సింగపూర్ కానీ మలేషియా కానీ ఇలాగా ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ చోళరాజులకి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయన్నమాట. ముఖ్యంగా శ్రీలంక చరిత్రలో కూడా చోళులకి సంబంధించిన చరిత్ర అయితే ఉంటుంది. కాబట్టి మనకి అర్థమవుతుంది చోళులకి సంబంధించిన ఓడరేవు పూంపుహార్ చోళుల కాలంలో ఎంత బాగా విలసిల్లిందో. మరి ఇంకా ఇప్పుడు మరో ప్రశ్న సందడే సందడిలో ఏంటంటే, అసలు ఏదైనా ఒక పోర్ట్ అనేది నిర్మాణం జరగాలి అంటే ముందుగా మనకు అక్కడ జాగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా సహాయపడాలన్నమాట. ఎందుకు, ఒక పడవ నిలబడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, సముద్రం మధ్యలో పడవ నిలవాలి అంటే ప్లాట్ఫామ్ కావాలి, అంటే ఒక కొండ అయితే సరిపోతుంది కదా. ఎటువంటి మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటి న్యాచురల్ పోర్ట్స్ అనేవి సహజ సిద్ధంగా మన భారతదేశంలో ఒకటి కాదు చాలానే ఉన్నాయి. మరి ఎందుకు ఆ న్యాచురల్ పోర్ట్స్ ఇన్ ఇండియా తెలుసా మీకు? సహజ సిద్ధమైన ఓడరేవులు భారతదేశంలో ఏమున్నాయో తెలిసి కనుక నాకు వరుసగట్టి మెసేజ్ పంపించేసేయండి 8662488141కి. 8662488841కి భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు.

3 గంటల 52 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి మన సందడే సందడిలో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏంటి? ఇంతకీ చూద్దామా. తెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు వరుసగా మెసేజెస్ చేసేసారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చూద్దాం. ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ కేదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ న్యాచురల్ అంటే అది వార్ఫ్ కిందకి వస్తుంది, సో న్యాచురల్ పోర్ట్ అయితే కాదనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ఇంకా న్యాచురల్ పోర్ట్స్ చాలానే ఉన్నాయి, చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు, రమేష్ దొంది గారు అనంతపురం నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా కలకత్తా ఓడరేవు అయితే కాదు, సెకండ్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ అండి. మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. రాజా నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ముంబై ఆన్సరా. మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు. 7 ఉన్నాయి, మరి ఏంటి మెసేజ్ చేయలేదు ఆ 7 పేర్లను. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ని గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు, పెద్దన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు.

మెసేజ్ చేశారు వరుసగా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? తిరుపతి నుండి శిరీష గారు ఇంకా, సారీ, గన్నవరం శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేస్తున్నారు. పారాదీప్ కోస్ట్ కాదనుకుంటా. సార్ చూద్దాం. మురహరి అశోక్ జానకిరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పొదిలి నుండి రాజేశ్వరి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు మెసేజ్ చేస్తున్నారు? పోర్ట్ బ్లెయిర్ మురళీధరన్ గారు చిత్తూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్లో ఓడరేవో, అది న్యాచురలేనా? సరే. ఆర్ భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా చందన గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి దేవర మూవీ నుంచి ఎప్పుడైతే ఒక సాంగ్ అయితే వినండి, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చదివి వినిపించేస్తా.

0: विविध भारती FM 101.3।
1: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక FM విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏ

0: పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. విశాఖపట్నం జిల్లా అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుడమేరు వరద ఉధృతిపై కూడా ఎమ్మెల్యే రాము అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సిపిఐ నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ సిపిఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య వైఎస్ జగన్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ రోజు విడుదల చేసింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ప్రవాహం పెరగడంతో చెవ్వాకులపేట కనకమూడిపేట ఆనందపురం ప్రాంతాల్లో వరి పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్లో జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్లో భాగంగా జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా సామర్థ్య పెంపు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టామని టీటీడీ జేఈవీ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. భారత్ వెస్టిండీస్ మధ్య ఈ నెల 27 నుంచి అక్టోబర్ 17 వరకు 8 మ్యాచ్ల వైట్ బాల్ క్రికెట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో 3 వన్డేలు 5 టీ20లు ఉంటాయి. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1108.42 పాయింట్ల నష్టంతో 73719.83 వద్ద, నిఫ్టీ 361.20 పాయింట్ల నష్టంతో 23085.60 వద్ద నిలిచాయి. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:50.
6: నాలుగు గంటల ఐదు నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంకా క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చాలామంది పంపించారన్న కదా, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏమిటి? ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారంటే సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు వెనుకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, జాన్కంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి నీలా నాయక్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం, తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మంచి క్వశ్చన్స్ అండ్ అలాగే మంచి సాంగ్స్. రామలకోట నుండి అబ్దుల్ మన్నన్ దుబాయ్ బాషా గారు, కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, మొత్తం అయితే 13 ఉన్నాయి అంటూ. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి మసూమ్ బాబా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి దామినేడు నుండి, కరెక్ట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, దాసరిపాలెం గుంటూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు, బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు మెసేజ్ చేశారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ లక్ష్మణ్ రావు గారు, కిషోర్ గారు ఆకివీడ్ నుండి, వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, మొత్తం అయితే 7 ఉన్నాయి అంటూ. ఓకే, పాలెంపోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి, ఒరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, ముజాఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా చీరాల నుండి మెసేజ్ చేస్తున్నారు, మార్కాపురం నుండి, నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, అరుణ మోహన్ కుటుంబ సభ్యులు మెసేజ్. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, లత గారు ఊయూరు నుండి, సౌధామణి వసుంధర గారు ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు, మలాన్బి గారు కర్నూలు నుండి, రాజా నుండి జయన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి గారు మెసేజ్, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి బోరెల్లి సంధ్యా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రంలో ఉంది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ మస్తాన్ బాషా గారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఇంకా భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు అన్నా కదా, మరి నేను చెప్పేస్తాను అసలు ఏమేమి ఉన్నాయో. సో ముందు మన స్టేట్ నుంచి మొదలు పెడితే విశాఖపట్నం, ఆ తర్వాత కేరళలో కొచ్చి, పక్కన ఉన్న కర్ణాటకకి పక్కన గోవా ఉంటుంది కదా, సో అక్కడ ఉంటుంది అన్నమాట మార్మగావో. సో దీన్నే మార్మగావ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా న్యాచురల్ సహజ సిద్ధమైన పోర్టే అన్నమాట. ఇంకా కాండ్లా, ఇది గుజరాత్లో ఉంటుంది. ఇంకా ముంబై, అందరికీ తెలిసిందే కదా. సో ముంబై, విశాఖపట్నం ఈ రెండు చాలా ఫేమస్, ఇంకా అందరికీ తెలిసినవి. ఇంకా కొచ్చి, మార్మగావ్, కాండ్లా, ఈ మూడు కూడా చెప్పాలంటే సహజ సిద్ధమైన పోర్ట్స్. మరి సందడి సందడిలో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ అయితే చాలామంది రివీల్ చేసేసాను, మనం ఎంటర్ అయిపోయాం వివిధాలో. మరి ఈరోజు పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇంకా బద్రి మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి పాడిన వారు ఎవరంటే రమణ గోగుల, సునీత గారు, వేటూరి గారి రచనలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య ఫ్రమ్ ద మూవీ బద్రి.

0: विविध भारती एफ एम 101.3।
1: राम నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ.

4 గంటల 18 నిమిషాలు దాటి 18 సెకండ్లు కావస్తోంది ఈ సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం వివిధాలు. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా. లైగర్ మూవీ నుంచి శ్రీరామ్ పడిన సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ ఇంకా సాంగ్ వచ్చేస్తుంది అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుంచి చక్రి గారు కౌసల్య గారు పడిన సాంగ్, సాహితీ గారి లిరిక్స్లో.

చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్లో స్మిత గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివమణి మూవీ నుంచి. మరి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా వివిధాలో. నెక్స్ట్ ఇంకా సూపర్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

రంజిత్ సుచిత్ర పాడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో, విశ్వ గారి లిరిక్స్లో, పోకిరి మూవీ నుంచి, పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలు. 4 గంటల 39 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. విత్ యువర్ ఆర్జే ఆదిత్య. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేశముదురు. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఫిలిం గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా క్రిస్ చిత్రం కోసం సోను నిగమం శ్రేయ ఘోషల్ పాడిన పాట విందాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఫిరింగితల్ కార్యక్రమంలో తర్వాతి పాట కృష్ణ చిత్రం కోసం కూనాల్ గంజ్వాల్ మహాలక్ష్మి పాడిన పాట విందాం.

తరువాతి పాట పెద్దన్నయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం కోటి, రచన భువనచంద్ర.

తిరువతిపాట. సీను చిత్రం కోసం సుఖీందర్ సింగ్, స్వర్ణలత సంగీత పాడిన పాట. సంగీతం మణిశర్మ, రచన వెన్నెల కంటి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: అన్నయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సంగీతం మణిశర్మ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: తర్వాత పాఠం.

తర్వాత పాట యజ్ఞం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషల్ పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: కార్యక్రమం తర్వాత పాట వసంతం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట. రచన వేటూరు సుందరరామమూర్తి, సంగీతం ఎస్సీ రాజ్కుమార్.

తరువాత పాట ఆవిడ మావిడ చిత్రం నుంచి రాజేష్ పూర్ణిమ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీత చరిత్రంలో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపై దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ET2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: We are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hat, call it Bharat Portfolio, Human Resource Development. We've seen how people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు అక్టోబర్ 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులు

0: నిర్వహిస్తున్నామని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్ధరణకు దాదాపు 26.95 కోట్ల, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణకు 224.73 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
1: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపట్టిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ

ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామనాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా

0: పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ సర్వేగంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశకార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ఫిప్పెక్ విదేశమంత్రిమండలస్య సమలంకృత ద్వితీయపీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ పీజీ పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమబంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కే రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయ్ లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే కితనే హీ ఊంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్

హృదయమా హృదయమా నేడిదో అభిమానము వదిలివేయము. హృదయమునా ఎగ్గో సిగ్గులు వదిలివే.

కొండె ఘటించిన యేసురాండ్ర మేల్బందిని నిన్ను నా హృదయమున ఎగ్గో సిగ్గులను వదలి

ವಾಡವಾಡಲಾ ನೀನು ಕೊನುವಾರಿ ಊರ ಊರ ಹೋಗುದಮು.

పరులకు ఎప్పుడు విక్రయించితినో నాటితోడనే నా అనుమతులన్నీయో తీరినవి. ప్రధాన చిత్రాలపై ఆకర్ణింపుదేవి తల్లిదండ్రులు మరి వే

జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూర్తజీత్ సింగ్ నరూకా పరినాజ్ ధాలీవాల్ జోడి కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టుముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, పెంచిపోతున్న వరి రకాల సాగు నా అనుభవాలు. శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మాకు వచ్చారు ఆదర్శ రైతు. నమస్కారం సార్.
4: నమస్తే అండి.
3: శ్రీధర్ గారిని అడిగి వీరు సాగు చేస్తున్నటువంటి అంతరించిపోతున్న దేశీ వరి చెప్పండి, మీరు ఎటువంటి ఈ వరి రకాలు సాగు చేస్తున్నారండి?
4: మేము దేశవాణి వెరైటీస్ చేస్తున్నామండి. అనగాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే మినీ కిట్స్ కూడా సాగు చేస్తున్నామండి. దేశవాణి వెరైటీస్ ఎందుకు చేస్తున్నాం?

0: మీరు గుర్తించినటువంటి మంచి అంశాలు ఏమున్నాయి?
1: చీడపేడను తట్టుకోవటం అండి. అది ఇందు ఇప్పుడు ఈ బ్లాక్ రెడ్ ఉన్నాయనుకోండి, దాంట్లో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, ఆంథోసియానిన్ అని అవన్నీ, వాటి వల్ల యాంటీ క్యాన్సర్ గాను వాటిగా కూడా పనిచేస్తాయండి అవి.
0: అయితే మీరు ఏ తరహా

0: ఎన్ఎఫ్ అని ఉండేదండి,
1: ఆహా
0: ఇప్పుడు దాని జెడ్బిఎన్ఎఫ్ అంటున్నారండి, వాళ్ళని తెచ్చి చూస్తూనే ఉంటారండి.
1: మీకు ఏమన్నా సలహాలు కావాలని అడుగుతుంటాను. శ్రీధర్ గారు, ఈ వరి దేశీ రకాలు కాకుండా మీరు ఇంకా ఎటువంటి సాగు చేపడుతున్నారు?
0: ఇంకా దీంట్లోనే మినీ కిట్స్ ఇస్తూ ఉంటారండి ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు. కొత్త కొత్త రకాలు ఏమి వచ్చినా కానీ, మినుందో కానీ, పెసందో కానీ, వరినో కానీ, మొక్కజొన్న జొన్న వీటినో వస్తే ఇస్తూ ఉంటారండి. వాటి దిగుబడి ఎలా వస్తున్నాయి, అసలు మనకి ఏరియా పనికి వస్తానేదా, ఇవన్నీ ఇచ్చేస్తున్నాం.
1: ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎవరికి ఇవ్వాలని? పెద్ద మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులకి ఇలా ఇస్తుంటారా?
0: అవునండి, ఎవరైతే ఇంట్రెస్ట్గా చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు.
1: అయితే ఇవి ఎఫ్పిఓస్ అని వినే ఉంటారు మీరు,
0: అవునండి,
1: ఫార్మర్ ప్రొడ్యూస్
0: ఫార్మర్ ప్రొడ్యూసర్
1: ఆర్గనైజేషన్స్.
0: ఆర్గనైజేషన్ అండి.
1: వీటిలో మీ భాగస్వామ్యం కానీ అవి మీకు చేస్తున్నటువంటి ఏదైనా సహాయం కానీ ఉంటుందా? ఎలా
0: ఉందిగానండి, ఎక్కువ మంది ఎఫ్పిఓని పెట్టినంత ఫర్టిలైజర్ షాపును పెట్టేసుకుంటున్నారండి, అంతేగాని అచ్చగా ఇదే
1: సాగులో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్, వ్యాపారం వైపు చేస్తున్నారంటారు. ఇంకా మీరు హార్టికల్చర్ క్రాప్స్ కూడా సాగు చేస్తున్నారన్నారు, వాటి గురించి చెప్పండి సార్.
0: అదే పసుపు, కంద, అరటి వేస్తున్నామండి. ఇప్పుడు మేము వరి గట్టు మీద కూడా, పెద్ద గట్టు మీద కంద, పసుపు అవి పండిస్తున్నామండి.

కుక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగుల నివారణకు డయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిఫైర్ఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులుపురుగుల బెడద ఉన్న చోట 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి. పాదులలో వేపపిండిని వేసుకోవాలి. తీగజాతి పంటలపై అంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మందులు వాడరాదు. దీనివలన ఆకులు మాడిపోతాయి.

సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27లో 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి

ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహం

0: అని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు తేదీ ఏమైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు. సరిగా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.

దరఖాస్తులు కోరుతుంది. అర్హత: గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి కనీసం 70% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీర్ లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్లో ఉత్తీర్ణులవ్వాలి. వయసు 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు. వేతనం నెలకు 40,000 రూపాయల నుంచి 140,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్ career@mrvc.gov.in. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 27వ తారీఖు. వెబ్సైట్ mrvc.indianrailways.gov.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అంశం గురించి

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఆధునిక మానవ సమాజ పురోగతికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక రెండు కళ్ళ లాంటివి. సైన్స్ అనేది ప్రకృతి నియమాలను, విశ్వం యొక్క రహస్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడే క్రమబద్ధమైన జ్ఞానం. ఇక సాంకేతిక టెక్నాలజీ అనేది
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు.

0: అద్భుతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వార్డ్నగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవా యాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్

సిద్ధం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99

శాతాన్ని భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10

0: దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజత పతకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం వరించింది. దీంతో భారత పతకాల సంఖ్య 17 చేరుకుంది. ఇందులో ఒక స్వర్ణ పతకం, 7 రజత

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరొక దక్షిణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆజ్ఞానుసారం వారే నా హృదయంలో ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారు. తర్వాత ప్రజలు మీరందరూ నాకు చేదోడు వాదోడుగా ఉండి మీ శుభాకాంక్షలు ఆశీస్సులు నాకు అందజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా నాకు వరప్రసాదాలు. వీటి వల్లనే నేను ఏదైనా చేయగలుగుతున్నానంటే నేను చేయగలుగుతున్నాను నేను ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు.

0: నా చేత చేయించుకుంటున్నారు. దానికి నేను ఒక ఒక పరికరణం, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను తప్ప మరేం లేదు. అది అలా ఉండగలగడం పెద్దల ఆశీస్సులు, పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఒక సంగీతజ్ఞులుగా, గాత్ర కళాకారులుగా మీరు, అలాగే పదాలు కూర్చి రాగ నిర్దేశం చేయగలటువంటి నిష్ణాతులుగా కూడా మళ్ళీ మీరే. మీలో ఉన్న ఈ రెండిటి సమన్వయము, ఈ రెండు ఏక సూత్రీకరణ ఎలా సంభవించిందో చెప్తారా?
1: సాధారణంగా మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి, మామూలుగా నిత్య కూర్చి జీవితంలోనే కాకుండా ఈ సంగీతం విషయంలో కూడా. ఎవరో పాడినవి విండం, దాన్ని దాటితే ఏమైనా ప్రమాదమేమో అనే భయం, అది ఉండడం మూలాని కొన్ని సంప్రదాయం అనే పేరులో కొన్ని పాతుకుపోయి ఉన్నాయి. కానీ నిజమైన సంప్రదాయం అది కాదు. ఈ సంప్రదాయం అనేటువంటిది

అయితే నా శిష్యుల్లో చాలామంది నాకంటే కూడా వయసు అయిన వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద పదవులు నిర్వహించి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే విద్య భిక్ష పెట్టడం, విద్య నేర్చుకోవడం, విద్యలో ప్రావీణ్యం సంపాదించడం ఒకటి ఒకటి, అందులో పేరు తెచ్చుకోవడానికి దీనికి సంబంధం లేదు. ఇంత విద్య లేకపోయినా పేరు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే పేరు రానంత మాత్రాన్ని వాళ్ళకి విద్య తక్కువగా ఉందని అనుకోవడానికి వీల్లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, విద్యని సంపాదించుకున్నా కూడా వాళ్ళందరూ ఆర్థికంగా కూడా సుఖంగా ఉంటారా లేదా అంటే అది వేరే విషయం. ఆర్థికంగా ఒక కళాకారుడు మంచి పొజిషన్లో ఉన్నాగంటే వాడు గొప్ప విద్వాంసుకని చెప్పడానికి వీల్లేదు. పెద్ద పేరు వచ్చినంత మాత్రం విద్వాంసుకని చెప్పడానికి వీలు. డబ్బు లేక పేరు లేక ఉన్నవాళ్ళు విద్వాంసులు ఉంటే వాళ్ళు విద్వాంసులు కారని చెప్పడానికి వీలు. అందువల్ల ఈ మూడు కలిసి రావడం అంటే మళ్ళీ ఒక అదృష్టం. అందువల్ల ఆ దృష్టిలో చూసుకుంటే ఇప్పుడు రోజులు చాలా మారిపోతున్నాయి. వినే వాళ్ళకి టైం లేదు. ప్రతి వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు. ఇదివరకు మరి 4 గంటలు 5 గంటలు పాడేవాళ్ళని ఇప్పుడు నేను పార్దాందన కూడా కూర్చుని వినేవాళ్ళు లేరు. అందువల్ల కాలం మారి ఇందాక చెప్పినట్టుగా కాలం సమానవర్తంతి అన్నట్టుగా ఆ కాలక్రమేణా ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం నేర్చుకునే చాలా పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ విధంగా ఆకర్షణ ఉండడం వల్ల విద్యలో ఇంకా అభివృద్ధి కోసమని తెలుసుకోవాల్సిన విషయం.

0: ఏదో ఖర్చులు చేసి పాడేవాళ్లలో వాడు అనేటువంటి పేరు నాకు ఉండగా ఇష్టం లేదు. అందువల్లనే ఇప్పుడు నేను ఖర్చులు చేయడం చాలా తగ్గించేశాను. అది విషయం.
1: మీరు పాడినటువంటి గీతాల్లో మరి ముఖ్యంగా లలిత సంగీత విషయమై ఆకాశవాణికి మీ విరాళం చాలా హెచ్చుగానే ఉంది. దానికి సంబంధించి ఒక నాలుగు మాటలు.
0: లలిత సంగీతానికి మొట్టమొదట ప్రొడ్యూసర్గా నన్ను ఆకాశవాణి అప్పచేసింది. భారతదేశంలోనే ప్రప్రథముని నేనే. ఆ తర్వాత లలిత సంగీతానికి చేయవలసినంత చేశాం. కానీ ఆ రోజుల్లో ఆకాశవాణి చేసిన సహాయం కళాభివృద్ధికి, కళాకారులకు వాళ్ళు ఇచ్చినటువంటి దోహదం వల్లనే చాలామంది కళాకారులు అభివృద్ధిలోకి రావడానికి, నాబోటి వాళ్ళు ఇంకా తెలుసుకోవడానికి అవకాశం జరిగింది. కానీ ఆకాశవాణి విషయంలో మాత్రం ఆ రోజుకు ఈ రోజుకు ఉన్న వ్యత్యాసం చూసినప్పుడు నేను మనసు కొంచెం కష్టంగా ఉందని చెప్పక తప్పదు.
1: మరి ఆకాశవాణి పట్ల అంత ప్రేమ మీరు మీ మాటలో ద్యోతకమైంది బాలమురళి గారు. మాకోసం మీకు నచ్చిన, మీరు నచ్చిన ఏదైనా ఒక లలిత గీత పల్లవిలో గల సాహిత్యం గురించి ఏమైనా వివరణ ఇస్తే.
0: నేను మళ్ళీ త్వరలోనే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇంకా వివరాలుగా మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పి ఎక్కువ అవకాశం తప్పకుండా తీసుకుంటాను.
1: నమస్కారం అండి, మాకు ఇంతటి అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు బాలమురళి కృష్ణ గారు.
0: చాలా సంతోషం. నమస్కారం.
2: మీరు ఇంతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఒక ఫిలిం గీతం విందాం. రుద్రవీణ చిత్రం నుంచి కేజే ఏస్తా చిత్ర పాడిన పాట.

విన్న ఈ పాట స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సంగీత ఇళయరాజా, రచన చిరువెన్నెల సీతారాం శాస్త్రి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధురి గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా కులగోత్రాలు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: తర్వాత పాట కుటుంబ గౌరవం చిత్రం కోసం పి లీలా పాడిన పాట విందాం.